శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు. ఈ దేశం మన దేశం వీరుల భారతదేశం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వింటారు సూర్యస్తుతి.

0: మీరింతవరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం ఆలపించిన క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు వింటారు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సంపాదనా క్రమం గురించి డాక్టర్ కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం.
1: ఒకటి, ప్రయోజకత్వాన్ని అతడి సంపదతో ముడిపెట్టే రోజులివి. ప్రయోజకుడయ్యాడంటే బాగా సంపాదిస్తున్నాడని ఇప్పటి అర్థం. అదెలాంటి సంపాదనైనా ఎవరికీ పట్టదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ సంపాదన పిచ్చిలో పడిపోయారని చెప్పాలి. ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత సంపాదించావు అన్నదే ముఖ్యమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. విద్యార్థులు ఎంచుకునే కోర్సులు కూడా సంపాదన ఆధారంగానే ఉంటున్నాయి. 10 మంది ఓ చోట చేరితే జరిగే చర్చల్లో సంపాదనను గూర్చిన ప్రస్తావన వచ్చే తీరుతుంది. ఆ డాక్టర్ సంపాదన ఇంతని, ఇంకెవరో సినిమా యాక్టర్ ఇంత డిమాండ్ చేస్తున్నదని ఇదే గోళ. ఆఫీసు ఆవరణల్లోనూ ఇదే రచ్చ. మా అబ్బాయి ఇంత సంపాదిస్తున్నాడని, మీ వాడు ఏం చేస్తున్నాడని, అమెరికా ఎప్పుడు వెళతాడని, అంతా ఆర్థిక అంశమే. మనిషికి ఎంత సంపాదించినా తృప్తి ఉండటం లేదు. మనకంటే అధికుణ్ణి చూసి మరింత కుమిలిపోవడం, అసూయ పెంచుకోవడం, బీపీ పెంచుకోవడం. నాకు మిత్రుడుండేవాడు. వాడి ఇంట్లో అన్నీ ఎప్పటివో పాతకాలం కుర్చీలు, కొత్తవి కొనరట. మనమైతే మోడర్న్గా ఉండాలని వాటిని మార్చేసి ఉందుము. కూర్చునేందుకు అవి బాగానే ఉన్నప్పుడు కొత్తవెందుకు అనేది వాళ్ల నాన్న సిద్ధాంతం. వాళ్లు అలాగే వ్యవహరించేవారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఉన్నదానితో తృప్తి పడడం. ఈరోజు టీవీ, న్యూస్ పేపర్లలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ చూసి ప్రతిదీ మనకు ఉండి తీరాలనే పిచ్చి బాగా పెరిగిపోతోంది. ప్రతి మనిషిని తన వ్యాపారపు కొనుగోలుదారుగా మార్చేయాలని మార్కెట్ ప్రయత్నిస్తోంది. దీనికి మన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తోడై మనల్ని అప్పులపాలు చేస్తున్నాయి. లేదంటే సంపాదన కోసం తప్పుడు మార్గాల్లోకి వెళ్లేందుకు ప్రేరేపిస్తున్నాయి. అనవసరమైనవి కొనేవాళ్లు ఆఖరుకు అవసరమైనవి అమ్ముకోవలసి వస్తుందంటాడు ఒక తత్వవేత్త. సంపాదన విషయంలో ఒకరోజున మనం దేవుడికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. బైబిల్ ఇలా చెబుతోంది, మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. ఈ మాటలు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాయి. పూర్వం ఓ పాల వ్యాపారి బాగా డబ్బు గడించి దాన్ని మూటగట్టుకుని ఓ నది దాటుతున్నాడట. ఇంతలో గాలి వాన తోడై మూట కింద పడిపోయి ఊడిపోయింది. నోట్లు గాలికి ఎగిరిపోగా నాణేలు మాత్రం మిగిలిపోయాయి. నా సొమ్మంతా పోయింది దేవుడు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఆ దారినే పోతున్న ఓ బోధకుడు ఏమిటి నాయన ఏడుస్తున్నావు అని పరామర్శించాడు. పాల వ్యాపారంలో నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా నదిలో కొట్టుకుపోయింది అని ఏడుస్తూ చెప్పాడు వాడు. నువ్వు పాలలో నీళ్లు కలపకుండా అమ్మావా అడిగాడు బోధకుడు. పాలలో నీళ్లు కలిపి అమ్మిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు పాల వ్యాపారి. మరి ఇంకా చింతించుకున్నాయన, నీళ్లు అమ్మగా వచ్చిన సొమ్ము నీళ్లలోనే కలిసిపోయింది, పాలు అమ్మగా వచ్చిన సొమ్ము నాణాల రూపంలో నీకు మిగిలింది. ఈ మిగిలిన డబ్బు

0: వరకు నీకు నీది న్యాయార్జితం. ఇకరైనా బుద్ధి తెచ్చుకొని న్యాయంగా వ్యాపారం చేసి సంపాదించుకో. అలా సంపాదించిన డబ్బే నీకు మిగులుతుంది, నిన్ను సుఖపెడుతుంది అంటూ హితవు చెప్పాడు ఆ బోధకుడు. సంపాదన రందిలో పడి మనిషి నీతి న్యాయాల్ని మరిచిపోతున్నాడు, మానవ సంబంధాలని త్రోసిరాజంటున్నాడు. ఒక్కోసారి మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతూ జీవితం నుండి అర్ధాంతరంగా నిష్క్రమిస్తున్నాడు. బైబిల్ ఇలా ఉపదేశిస్తోంది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. సామెతల గ్రంథం 23:4-5 వచనాల్లో ఈ మాటలు మనం చూడవచ్చు. అందుచేత ఉన్నదానితో తృప్తి పడదాం, అన్యాయార్జితానికి ఆశపడక కష్టపడి అవసరం మేరకు సంపాదిద్దాం. ఒకవేళ దేవుడు వృద్ధి కలగచేస్తే కృతజ్ఞతతో బ్రతుకుదాం, దాతృత్వంతో గుప్పిలి విప్పి ఇతరులకు సాయపడదాం. అట్టి సన్మార్గంలో క్రీస్తు భగవానుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్.
1: ఇంతవరకు మీరు సంపాదనా క్రమం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈ పూట కార్యక్రమంలో రబీలో శనగ పంట సాగు, సస్యరక్షణ వివరాలు వింటారు.

ఇవాళ కార్యక్రమంలో రబీలో శనగ పంట సాగులో సస్యరక్షణ, ఎరువుల యాజమాన్యం గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే పప్పుధాన్యపు పంటల్లో శనగను రబీ సాగులో సాగు చేస్తారు. శనగ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి కారణం అధిక దిగుబడినిచ్చే శనగ రకాలు, సాగు మరియు పంట సాగులో చేపడుతున్న విప్లవాత్మకమైన యాంత్రీకరణ పద్ధతులు దోహదం చేశాయి. విత్తే సమయం విషయానికి వచ్చినట్లయితే శనగ రబీ సీజన్లో పండిస్తారు. దీనిని ఖరీఫ్ పంట తరువాత లేదా ఖరీఫ్లో ఏ పంట విత్తని పొలాల్లోనూ సాగు చేస్తారు. విత్తడానికి అక్టోబర్ 15 నుంచి నవంబరు మొదటి పక్షం వరకు మిక్కిలి అనుకూలమని పరిశోధనలు చెబుతున్నాయి. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చు. ఖరీఫ్లో కొర్ర పంటను సాగు చేసుకుని రబీలో శనగ సాగును చేయడం వల్ల రైతులు అధిక నికర ఆదాయం పొందవచ్చునని పరిశోధనలో తేలింది. శనగ పంటకు ముందుగా సాగు చేయడానికి 70 రోజుల కాల వ్యవధి గల స్వల్పకాలిక కొర్ర రకాలు అంటే SIA 3088 సూర్యనంది ఇలాంటి అందుబాటులో ఉన్నాయి. మరి శనగ పంటను సాగు చేయడానికి నేలల విషయానికి వచ్చినట్లయితే శనగను బంక నేలల నుండి నల్లరేగడి వరకు దేనిలోనైనా సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉండే ఒండ్రు నేలలు చాలా అనుకూలం. చౌడు నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. మరి యొక్క శనగ పంట సాగు సంబంధించి విత్తే విధానం విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా శనగను వర్షాధారం క్రింద సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతున తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండునట్లు చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు మరియు లావు గింజల కాబూలీ రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ట్రాక్టర్ ద్వారా శనగ విత్తు పరికరాన్ని వాడి పొలమంతా తగినంత మొక్కల సాంద్రత ఉండేటట్లు చూసుకోవచ్చు. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని మరియు ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు. మరి యొక్క శనగ పంట సాగు సంబంధించి విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే విత్తనాన్ని విత్తుకునే ముందు

కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాములు ట్రిబికోనజోల్ లేదా 1.5 గ్రాములు ఎటావాక్స్ ఫవర్ను కూడా విత్తన శుద్ధికి వాడవచ్చు. శనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని 300 మిల్లీలీటర్లు 10% బెల్లం ద్రావణంతో కలిపి విత్తనముతో బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట క్రిమిసంహార మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఇక శనగ పంట సాగు సంబంధించి ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. సాధారణంగా హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని 50 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను వేయాలి. నేలలో భాస్వర నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరము ఎరువులు వేయనక్కర్లేదు. అన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసినచో పంటకు కావలసిన నత్రజని భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసిన పంటకు కావలసిన గంధకం కూడా అందుతుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. నేలలో గంధకము 8 PPM కంటే తక్కువ ఉన్న నేలల్లో 8 నుంచి 10 కిలోలు నీటిలో కరిగే గంధకమును విత్తునప్పుడు వాడాలి, లేదా గంధకమును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. ఇక శనగ పంట సాగులో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, విత్తిన 24 గంటలలోపు ఫ్లూకోరాలిన్ ఎకరాకు 1 లీటరు లేదా పెండిమిథాలిన్ 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్థవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. గొర్రుతో అంతర్కృషి చేయాలి. ఇక శనగ పంట సాగులో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, శనగ వర్షాధారపు పంట అయినప్పటికీ అవసరమైతే పంట కొమ్మలు వేసే దశలో, అంటే విత్తిన 30-35 రోజుల తరువాత గింజ గట్టిపడే దశలో, అంటే విత్తిన 55-60 రోజుల మధ్యలో నీటి తడి ఇచ్చినప్పుడు 15-20% అధిక దిగుబడులు నమోదు అయ్యాయి. ఇక శనగ పంట సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే, ఎండు తెగులు గురించిన కొన్ని విషయాలు. ఎండు తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకొని పోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేయు శిలీంధ్రము విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగ పంట లేకున్నా పొలంలో 6 సంవత్సరములు బ్రతికి ఉండగలదు. ఇక యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, ఎండు తెగులను తట్టుకునే రకాలను సాగు చేయడం, వేసవిలో లోతుగా దుక్కి దున్నుట వలన మరియు ముందు పంట అవశేషాలు తీసివేయడం వలన తెగులు తీవ్రత తగ్గించవచ్చు. జొన్న పంటతో పంట మార్పిడి చేయడం, విత్తన శుద్ధి చేసి పంట విత్తుకోవడం.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
1: మీ ప్రాంతం గురించి

0: గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా newsonair.gov.in వెబ్సైట్, newsonair మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే newsonair, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూతులెవరి అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది.

0: నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వ్ పూర్తయిందని, జాబితాలో పేరులేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20 లక్షల రూపాయలతో ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
3: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రం కల్పించాలని 20 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. వినయం ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్షల కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. వెనువెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మనసులోని మనసు మాలతీ చంద్ర గారి నవలా ధారావాహిక 35వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన డి ప్రతిమ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. ఈ ఉదయం 9:30 చిట్టి పలుకులు చిన్నపిల్లలతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు తమ పిల్లలను రేడియోలో లైవ్లో పద్యాలు పొడుపు కథలు చెప్పడానికి సిద్ధం చేయాలి. ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. 10:00 వార్తావాహిని ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 11:00 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. వెనువెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 4:50 సినిమా పాటలు ప్రసారమవుతాయి. 5:30 ఆర్ఆర్బీ రైల్వే కొలువులకు ఎలా సన్నద్దం కావాలి, ఈ అంశం గురించి పోటీ పరీక్షల తరఫీదు నిపుణులు శ్రీ కాసిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి సాయి మహంత్. అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవం సంబంధించిన వివరాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. సంస్కృతంలో వార్తలు 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. జానపద రంజని కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం 6:35 శ్రీమతి గవిని కృష్ణకుమారి పాడిన సంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్.

నుంచి ఇల్లువాక్లి వ్యవసాయదారుల కార్యక్రమం 7:15 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 దార్శనిక భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 8:00 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు స్పాట్ లైట్. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 మధుర గీతాలు ఓల్డ్ మెలడీ హిట్స్ ప్రసారమవుతాయి. రాత్రి 11:00 హిందీలో వార్తలు ఆంగ్లంలో వార్తలు. 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాలు తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్దంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
2: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be counted.
1: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధ గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ది చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వసేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
3: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया.
1: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్

కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధా ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటీ మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది.

చార్ధామ్ యాత్రను ఈ రోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 35వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ముందుగా
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు విందాం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 35వ భాగం.

మీరు పెళ్లికొచ్చినప్పుడు, ఆవేళ పద్మ పెళ్లిలో ప్రజెంట్ల లిస్టు రాసుకుంటున్నప్పుడు ఏం చీర కట్టుకున్నారు? ప్రశ్నకింకో ప్రశ్న అడుగుతున్నారా? ఎర్ర టెర్రీన్ చీర అనుకుంటా. చూసారా, నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను. ఇవాళ మీ సుశీల గారు పట్టుచీర కట్టుకుని మెడక్కి చేతులకి కొత్త నగలు వేసుకుని అమ్మమ్మ గారితో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. దానికి నేను అడిగిన దానికి ఏమిటి సంబంధం? మీరు వాళ్ళ నగలని చీరల్ని స్వీకరించలేకపోయారు, వాటితో తృప్తి పడలేకపోయారు. రాదర్, ఆ నగలు చీరలు మిమ్మల్ని ఆకర్షించలేదు, అందువల్ల మీరు ఆ ఇంట్లో ఇమడలేకపోయారు. సుశీల గారికి ఆ ఇబ్బంది ఉండదనుకుంటా. అరుణ ఇబ్బందిగా కదిలింది. మీ ముఖంలో ఒక అశాంతి, అసంతృప్తి నాకు చాలాసార్లు కనిపించాయి. అవన్నీ మీరు ఊహించుకుంటున్నారు. నో నో, మీ కళ్ళల్లో ఆ కదలిక లేకపోతే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించుండేవాణ్ణి కాదు. నన్ను పొగిడి బోల్తా కొట్టిద్దామని అనుకుంటున్నారా? ఒక తల్లికే పుట్టిన మీ అప్పచెల్లెళ్లలో వ్యత్యాసం చెప్పడానికి ఎత్తాను ఈ విషయం. సుశీల గారి కళ్ళు తెల్లగా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ కళ్లల్లో అశాంతి లేదు, తృప్తి కనిపించింది. నిన్న మా MGM నన్ను ముందు నాలుగు దులిపేసి ఆ పైన నగలు చీరలు అన్ని

చూపించింది. మీరంత ఓపిగ్గా ఎలా చూశారు అవన్నీ? దానికి కారణం ఉందిలేండి, ఆవిడ మీ పెళ్లి శుభలేఖ చూపేసరికి నాకు నవ్వు ఆగింది కాదు, బలవంతాన ఆపుకున్నాను. అది శుభలేఖ అనుకోలేదు, అన్నం తినే అరిటాక్ అనుకున్నాను. మీరెలా ఒప్పుకున్నారు ఆ వల్గర్ డిస్ప్లేకి? వాళ్ళు నా అభిప్రాయం అడగలేదు. నాకు సింపుల్గా నీట్గా ఉండే కార్డు వెయ్యాలని అనిపించింది. మా ఫ్రెండ్ పెళ్లికి పసుపు కుంకుమ, సన్నని మంగళసూత్రం, నవ్వే చంద్రుడి నుంచి పూల జల్లులు ఆ కార్డేనా? మీరూ చూశారా? మొన్న పద్మ పెళ్లికి శాంపిల్ కోసం తెచ్చాను, చాలా అందంగా ఉంది. అలాంటిది వెయ్యమన్నాను, కాని భాస్కర్ బాబాయ్ గారు ఏనుగంబారి కావాలన్నారు అన్నాడతను. అరుణకి మళ్లీ అనిపించింది, ఇంతటి ఫైన్ టేస్ట్ ఉన్న ఈ మనిషి ఆ పని ఎలా చేశాడు? ఆ ఒక్క పని అతను చేయకుండా ఉంటే. బలవంతాన అణుచుకుండి ఆలోచనల్ని. రేపు నేను పెళ్లికి ఉండిపోతున్నాను, పెళ్ళంతా చూసి ఎల్లుండి ఎలా జరిగిందో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇస్తాను మీకు, మీ రేడియో భాషలో. నాకేం ఇంట్రెస్ట్ లేదు. మీకుండకపోవచ్చు. మా MGM సమయానుకూలంగా పెళ్లికూతుళ్ల మార్పు ఎటువంటి కథలుగా చెప్తుందో వినాలనుంది. అసలు పెళ్లికూతురు మారిన విషయం కూడా చెప్పకపోవచ్చు, అంతటిది కూడాను ఆవిడే. గుర్తుపట్టరా? ఎలా? సుశీల్ గారే మీరనుకోవచ్చుగా. నన్ను టీవీలో చాలామంది చూశారు. టీవీలో చాలామంది అమ్మాయిల్ని చూస్తున్నారు, అన్ని మొహాలు జ్ఞాపకం ఉంటాయేమిటి? ఈ ముసలావిడకు పెళ్లికూతుళ్ల వేట హాబీ కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకుని వలేసి పట్టుకుంది. ఏమైనా మీ ఆడవాళ్లంతా వెయిన్ పర్సన్స్. అరుణ కోపం వచ్చింది. ఎందుకలా అంటున్నారు? విసురుగా అడిగింది. మిమ్మల్ని మద్రాస్ జనాభా అంతా జ్ఞాపకం ఉంచుకుంటారని అనుకోవడం వ్యానిటీ కదా అరుణగారు. నా ఊహ 99% నిజం అవుతుంది. ఎల్లుండి మీరే ఒప్పుకుంటారు మా MGM సాధ్యమైనంత దాకా సుశీల్ గారు మీరే అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. మరీ దగ్గర వాళ్ళకి మీ గురించి చిలవలు పలవలు అల్లి మంచి స్కాండల్ ప్రచారం చేస్తుంది. ఈ రెండూ ఎలా చేస్తుందో కళ్ళారా చూసి గాని వెళ్ళను. పెళ్లికి మిమ్మల్ని ఉండమన్నారా? ఉండమనే అంటుంది, తాతగారి ముందు నాన్న ముందు బలవంతం కూడా చేస్తుంది. కానీ లోపల నేను ఉండకుండా వెళ్ళిపోతే బాగుండునని కోరుకుంటూ ఉంటుంది. ఈసారి ఆవిడ కోరిక నెరవేరదు, ఆవిడకి ఆశాభంగం కలగక తప్పదు. ఎందుకనో, నేను పెళ్లి చూసి మరీ వెళ్తాను. నా వెనక నేను కనుమరుగు అవగానే మీ పేరు జోడించి చెప్తుందో లేదో చూడాలనుంది. మూడొంతులు చెప్పకపోవచ్చుననుకోండి. మీకు నాకు సంబంధం ఉండి ఉంటే అది ఆమె పరాజయానికి చిహ్నం. అంచేత మీ మీద అల్లబోయే కథలో మూడో వ్యక్తి ఉంటాడు, నేనుండను. ఇది అన్యాయం కదా. మా MGM డిక్షనరీలో అటువంటి మాటకు తావు లేదు. ఆమె మార్గానికి అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా మాటలతో పనులతో చిత్తు చేసేస్తుంది. తన ఇంట్లో పురుడు పోసుకున్న కోడలికి, తన కొడుక్కు పుట్టిన మనవడిని నన్నే ఎవరికో పుట్టానని అన్న మా అమ్మకి ఇదో లెక్క? ఇవన్నీ తెలిసి ఆవిడ్ని అడ్మైర్ చేస్తాను అంటున్నారు. నాకది ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పానుగా, అనుకున్నది జరగాలనే ఆ పట్టుదల, రాజకీయ పుటెత్తులు ఇవన్నీ చూస్తే నాకు చాలా ఇష్టం. సదరంగం ఆటం చూసినట్టు మా MGM చేసే పనులు చూస్తూ ఉంటాను అన్నాడతను. బెల్స్ అప్పుడు అవడంతో అరుణ వెళ్లి తలుపు తీసింది. గుమ్మంలో రమోల. అరే, రెండయిందా అంది అరుణ కంగారు పడుతూ. మీరు మాటల్లో టైం మర్చిపోయినట్టున్నారు, ఇంకా భోంచేయలేదా, పద తిందాం అంది రమోల. వీళ్ళింతసేపు కబుర్లు చెప్పుకున్నది గమనించినట్లు రాజారావు వెళ్ళిపోయాడు. ఆదివారం అంతా అరుణ మనసు నుంగంబాకంలోని ఇంటి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. శరీరం రమోల ఇంట్లో ఉన్నా మనసు మటుకు అదుపు లేకుండా తిరుగుతున్నది. కళ్యాణ మంటపం ఏవైపు కట్టాలో, ఎలా అలంకరించాలో అమ్మమ్మగారు పురమాయించి చెప్తున్నప్పుడు తను పక్కనే ఉంది. ఇద్దరు ఫ్లాష్ కెమెరాలతో ఫోటోలు తీయాలన్నారు, మూవీ కెమెరా కూడా కావాలని ప్రయత్నం చేయమన్నారు. పెళ్లంతా ఫిలిం తీసి అప్పుడప్పుడు వేసు చూసేందుకు వీలుగా ఉండాలన్నారు. రిసెప్షన్ రోజున భరతనాట్యం ఏర్పాటు చేయాలని వాళ్ళకి అడ్వాన్స్ కూడా తన చేతి ఇప్పించారు. పెళ్లిలోని ప్రతి పని, ప్రతి ఏర్పాటు తన చేతుల మీద జరిగింది. ఇవాళ ఆ ఇంటికి, ఆ మనుషులకి తను దూరంగా ఉంది. రాజా తనని తలుచుకుంటూ ఉంటాడా, లేక సుశీల రాకతో తనను మర్చిపోయి ఉంటాడా? అతని భావాలు ఎలా ఉన్నాయో. రాజాకి సొంత అభిప్రాయాలు ఆలోచనలు ఉండవు. ఉండుంటే మరుక్షణంలో సుశీల్ని ఎలా స్వీకరిస్తాడు? అతని మనసు తిరగబడలేదా? తన రాజాని పెళ్లి

చేసుకోను అని అందిగాని అతని స్థానంలో మరో వ్యక్తిని ఊహించుకోలేకపోతోందే. చదరంగపు గడిలో పావును తోసినట్లుగా సుశీలని తన స్థానంలోకి తోస్తే అసలు రాజా ఎలా ఒప్పుకున్నాడు? పోని అమ్మమ్మగారిని ఎదిరించలేకపోతే తనతో ఒక్క మాట, ఒక్క సంజ్ఞ, ఒక్క కంటిచూపు, స్పర్శ వాటితో అతని మనోభావాల్ని తెలియబరుచుంటే తనే రాజీపడి ఉండేది, అమ్మమ్మగారి మాటకు తల ఉంచేది. కాని అతను ఒక్క మాట కూడా అనలేదు. రాజారావు చెప్పినట్లు కొందరు నగలు చీరలతో తృప్తి పడగలరు కాబోలు. తనకు నగలు చీరలు అక్కర్లేదు. తనను ప్రేమించే వ్యక్తి కావాలి. తన ఆశలను, తన భావాలని పంచుకునే జీవిత భాగస్థుడు కావాలి. మనసులోని మాటను చెప్పుకోగలిగిన చెలికాడు కావాలి. ఇవేమీ లేని ఎర్రబొమ్మ తనకు అక్కర్లేదు. దేవాలయంలోని విగ్రహంలాగా చలనం లేకుండా బతికే వ్యక్తి తనకు అక్కర్లేదు. రక్తమాంసాలతో ఉన్న మనిషి కావాలి తనకి. అటువంటి వ్యక్తి దొరికేదాకా తాను వేచి ఉండగలదు. తనకు ఉద్యోగం ఉంది, స్వతంత్రంగా బ్రతకగల అవకాశం ఉంది. ఒకరికి బానిసగా ఉన్న వ్యక్తి చేతికి తన స్వేచ్ఛను అప్పగించలేదు తను. పెళ్లి ఆదివారం నాడు కావడం చేత అరుణకి కొంత సుఖంగానే ఉంది. లేకపోతే రేడియోలో అందరూ తన వంక అర్థవంతంగా సానుభూతితో చూడడం భరించలేకపోయి ఉండేది. చాలామంది తనని ఆ పెళ్లికొడుకు చేసుకోనన్నాడని అనుకున్నారు. కాని నిజానికి తనే అతన్ని చేసుకోనని చెప్పింది. ఇంత సంపద, ఇంతటి హోదా, చదువు గల వ్యక్తిని కట్నం లేకుండా చేసుకుంటానన్న యువకుణ్ణి మతి ఉన్న ఆడపిల్ల ఎవరూ తిరస్కరించరు. తనకి మతి లేదా? పోని, లేకపోవచ్చు. అందరూ తృప్తిపడేవాడితో తనకి తృప్తి కలక్కపోవచ్చు. మంగళవారం నాడు అరుణ ఇంటికెళ్ళింది. సావిత్రమ్మగారొక్కసారి కూతురు వంక చూసి కళ్ళనీళ్లు కుక్కుకుని ఊరుకున్నారు. అరుణ ఎవ్వరినీ పలకరించకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. బట్టల బీరువాలో యథాస్థానంలో సర్దుకుంది. గది వదిలి బయటికి రావాలంటే అరుణకి భయంగా ఉంది. తల్లి ఏమంటుందో అని చిన్న చెల్లెలు రాణి కాఫీ తీసుకొచ్చిచ్చింది. అమ్మయ్యా అనుకుంది అరుణ. తల్లికి కొద్ది కొద్దిగా ఆగ్రహం చల్లారుతోంది. సుశీలక్క ఎలా ఉందే? అడిగింది అరుణ. అక్కకి ఎన్ని చీరలు అనుకున్నావు? అబ్బా, ప్రజెంట్లు బోలెడన్ని వచ్చాయి. పెళ్లిలో అందరూ నిన్నే అడిగారే అంది రాణి. అలాగా? నాన్నేరే? అడిగింది అరుణ. అమ్మమ్మగారింటికెళ్లారు, కారొచ్చింది అంది గర్వంగా. అక్క, మరేముని, పెళ్లిలో అంతా అమ్మ ఏడుస్తూనే ఉంది, నాన్న కూడా ఎలాగో ఉన్నారు. అరుణ మాట్లాడలేదు. ఎందుకు అని అడగలేదు. అమ్మమ్మగారు నాకు బుల్లెక్కకి పట్టుపరికిణీలు కొన్నారు, చూపించనా? ఉత్సాహంగా పెట్టి తీసి పట్టుపరికిణీలు తీసుకొచ్చింది. అరుణ కుతూహలంగా చూసింది. క్షణంసేపు నిర్ఘాంతపోయింది. తనకు మొదటి రోజున పెట్టిన పట్టుచీరది. దాన్ని వెనక్కి తిప్పికొట్టింది వాళ్ల పనివాళ్లకిచ్చుకోమని. అది చింపి చెల్లెళ్ళిద్దరికీ పరికిణీ జాకెట్లు కుట్టించారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. నిజంగా ఈ ముసలావిడికి రాజకీయపుటెత్తులు బాగా తెలుసు. ఈ చీర కావాలని ఆవిడ రెండు ముక్కలు చేసింది. అంటే తన జీవితం కూడా రెండు ముక్కలు చేస్తుందా? రెండుగా చించుతాను అని భావగర్భితంగా చెప్తోందా? తను అనవసరంగా లేనిపోని ఊహించుకుంటోంది. చీర వృధా పోతుందని మళ్లీ ఖర్చెందుకని కుట్టించుంటుంది. కాని సుందరమ్మగారు ఖర్చుకు వెనకాడే మనిషి కాదే. అక్క బావుందిటే? అక్కంటే అమ్మమ్మగారికి చాలా ప్రేమ. ప్రేమంటే ఏమిటే? నవ్వుతూ అడిగింది అరుణ. ఈ ఏడేళ్ల పిల్లకు ప్రేమ అనే మాటకు అర్థమేం తెలుసు? ఏమో అక్కడ అందరితో అమ్మమ్మగారు చెప్పారు, అది విని నీకు చెప్పాను. అలాగా? అక్క, బావ చాలా మంచివాడు. ఆ మాట బావ చెప్పారా? కాదు, అమ్మమ్మగారు చెప్పారు. చిన్నక్క బావ చాలా మంచివాళ్ళుట, నువ్వు? ఆగిపోయింది రాణి. అరుణ మరి ప్రశ్నించదలుచుకోలేదు. ఈ ముసలావిడ తన క్యాంపెయిన్ మొదలుపెట్టిందనమాట. ఆ రాత్రి తండ్రి వచ్చాక అరుణ భోజనానికొచ్చింది. తల్లి నిశ్శబ్దంగా వడ్డించింది. అరుణ కూడా మాట్లాడకుండా భోంచేసింది.

0: మరింతవరకు మనసులోని మనసు మాలతీ చంద్రుగారి నవలా ధారావాహిక 35వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: మీ పనుల అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా విషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 మెగాహెర్జ్ పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: ఈ ఉదయం 9:30 చిట్టి పలుకులు అనే సరికొత్త కార్యక్రమాన్ని మీ చిన్నారుల కోసం మీ ముందుకు తెస్తోంది మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇది కేవలం పిల్లల కోసమే. మీ పిల్లలను కూడా ప్రత్యక్షంగా ఫోన్లో పలకరించాలని, మీ చిన్నారుల మాటలు, పాటలు, పద్యాలు, పొడుపు కథలు, వారి అలవాట్లు, ఇష్టాలు మాతో పంచుకునే వేదికగా ఉంటోంది ఈ చిట్టి పలుకులు అనే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ పిల్లలను ఆకాశవాణితో మాట్లాడించాలి. అలా వారి మనసులోని ఇష్టాలను, వారి వారి స్నేహితుల గురించి కూడా, ఇంకా ఆటపాటల గురించి, ఇలా ఎన్నెన్నో కబుర్లు, అలానే మేము చెప్పే మంచి మంచి కథలు వింటూ వాటినుంచి కూడా నీతిని తెలుసుకోవచ్చు. మేం చెప్పే కథల నుంచి అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పొచ్చు. ఇన్నింటికి వేదికగా నిలుస్తోంది మీ చిట్టి పలుకులు అనే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం.

మీరు విన్న పాట నారీ నారీ నడుమం రారిజితం కోసం హరిచరణ్ పాడింది. వినబోయే పాట 16 చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుధా పాడింది.

మీరున్నారు భావలహరి కార్యక్రమంలో. ఇప్పుడు చందమామ చిత్రం కోసం కారుణ్య గాయత్రి పాడింది వనమాలి సాహిత్యమిది సంగీతం కేఎం రాధాకృష్ణన్.

మీరు విన్న ఆ పాట హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. రాజకోటి సంగీతం అది. ఈ ఉదయం 9:30 చిట్టి పలుకులు అనే కొత్త కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తుంది మీ అభిమాన మార్కాపురం 101.5 FM. మరెందుకు ఆలస్యం? మీ చిన్నారులను మాతో మాట్లాడించేలా సిద్ధం చేయండి. రేమ్స్, కథలు, కవితలు, పద్యాలు ఎన్నెన్నో చెప్పొచ్చు. కాల్ చేయండి 2233 93 SD కోడ్ 08596 నెంబర్కు. ఈ ఉదయం 9:30 మీ పిల్లలతో మేముంటాం లైవ్లో.

విన్న ఆ పాట స్వీయ సంగీత సారథ్యంలో చక్రి కౌసల్య పాడింది. గీతరచన రామజోగయ్య శాస్త్రి. చిత్రం గోపి గోపిక గోదావరి. వినబోయే పాట మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. గీతరచన ఎన్ కృష్ణమూర్తి. సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు సమయం ఉదయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో

0: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
1: చిత్రావతి నది పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ధర్మవరంలో మెగా జాబ్ మేళా, జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్రావతి నది పునరుజ్జీవనంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో పూడికతీత, పారిశుద్ధ్యం

శుద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాలను అభివృద్ధి చేయటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నీటిపారుదల, ప్రజారోగ్యం, పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు, ఇంజనీరులు పరిశీలనలో పాల్గొన్నారు. మూడు శాఖలకు పనుల నిర్వహణ, నీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు అందజేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, మౌలిక వస్తుల రంగాలకు చెందిన 135కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా 1126 మందికి ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆయన నల్లచెరువు, కదిరి, ముదిగుబ్బ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గిరిజనుల నుంచి ప్రత్యక్షంగా గ్రీవెన్స్ స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో తాగునీటి సమస్యపై విద్యార్థులు, స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సొల్ల బొజ్జిరెడ్డి సూచించారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. బోర్లు, నీటి వనరుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి పరిశీలించి ప్రారంభించారు. 17-18 వార్డుల్లో 35 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను పరిశీలించారు. ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త చెరువులో తాత్కాలిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేయటమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. జడ్పీ కార్యాలయం గ్రామీణాభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెనుకొండ డివిజన్లోని మవాటూరు, నాగళ్లూరు గ్రామాల్లో జేసీ మౌర్య భరద్వాజ్ భూముల రీసర్వేను పరిశీలించారు. రీసర్వేలో ఉమ్మడి ఎల్పీఎంల విభజన, పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు. డిజిటల్ భూ రికార్డులను పక్కాగా సవరించాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి భూహక్కులు, ఖాతాల విభజనలు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేను వేగవంతం చేసి సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రైతులు, అధికారులకు సహకరించాలని కోరారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సెప్టెంబర్ నెల సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే స్నేహితాల కార్యక్రమం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు?

0: చేస్తున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో. మేడం దేవుడు చేసిన మనసులు మేడం సినిమా పేరు.
0: ఓకే,
1: అందులో నుంచి అదే మేడం, దేవుడు చేసిన మనసులు అనే పాట ఉంటుంది మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటు అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నేను సత్యసాయి జిల్లా సోమందుర్రం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: మీ పేరు?
1: నా పేరు కృష్ణయ్య మేడం.
0: కృష్ణయ్య గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: రత్నం గారు మేడం.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: ఏదైనా పర్వాలేదు మేడం.
0: మంచి పాట వస్తుందండి, మరి వినేద్దాం.

0: పూకాలలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్లో నైనా వా.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
7: హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఓకే, మీకోసం పాట వస్తుందండి, వినేద్దాం.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచ నుండి. నా పేరు వేముల పరశురామ్.
0: పరశురామ్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం, సినిమా పేరు పాదాల భైరవి.
0: ఓకే.
1: అందులోంచి హాయిగా మనకింత స్వేచ్ఛగా ఉంటుంది మేడం, ఈ లీలా ఘంటసాల పాడారు.
0: ఓకే, పాట వస్తుందండి మీకోసం.
1: ధన్యవాదాలు మేడం, చీర్ల వంచ నుండి వేముల పరశురామ్.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. పోలయ్య గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మాకు ఈరోజు మేడం నాగేశ్వరరావు గారి ఆలు మొదల మూవీ నుంచి ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే, తప్పకుండా పాట వస్తుందండి.
1: వినిపిస్తున్నారు మేడం.
0: ఓకే,
1: మార్కాపురం నుంచి శేవర్ బాబు గారు, సాల్మాన్ రాజు గారు, అశోక్ గారు, చిన్నప్ప గారు, మిగతా శ్రోతల కోసం మీకోసం.

0: మా కోసం మేడం,
1: అందరి కోసం పాట వస్తుంది.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.
2: వెనక్కపోయి వచ్చాను, ఎరుకుపోయాను.

0: హలో,
1: నమస్తే మేడం. చెప్పండి మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: ఎస్, కొత్తపల్లి మేడం.
0: కోటేశ్వరరావు గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: అనురాగ దేవతలు మేడం. చూసుకో పదిలంగా అనే పాట మేడం.
0: ఓకే, మీ అందరూ
1: చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
0: పాట వస్తుందండి, వినేద్దాం. మరి
1: విన్న శ్రోతలందరి కోసం మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: పార్లగడ్డ నుంచి మైత్రేయ మేడం.
1: మైత్రేయ గారు, చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
2: జీవన తరంగాల్లో పుట్టినరోజు పండగ అందరికి.
1: ఓకే, తప్పకుండా పాట వినిపిస్తామండి.
2: ఎందుకంటే నా ఫ్రెండ్ స్వాతిది పుట్టినరోజు ఈ రోజు, అందుకు కోరుకుంటున్నాను.
1: ఓకే, పాట వస్తుందండి మరి.
2: ఓకే,
1: వెల్కమ్.

0: హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నేను కొండపల్లె.
0: మీ పేరు?
1: పేరు బద్రి బులకి.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మావిడి చిగురు. మాట ఇవ్వమ్మా చెల్లి.
0: మావి చిగురు నుంచి మంచి పాట వినిపిస్తానండి. ఓకే,
1: సరే.

0: హలో,
1: మేడం
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే.
1: మార్కాపురం శివాజీనగర్ మూడో లైన్ మేడం. జయ శ్రీనివాసులు.
0: శ్రీనివాసులు గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: లారీ డ్రైవర్ల పాట కావాలి మేడం. బాలయ్య బాలయ్య గుండెల బాలయ్య.
0: ఓకే, పాట వస్తుందండి మీకోసం.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాల అన్నవరం దగ్గర. అమ్మా,
0: మాణిక్యాలరావు గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: మాకు దేశోద్ధారకుడు సినిమాలోని మబ్బులు రెండు బేటీ పడితే అనే సాంగ్ కావాలమ్మా.
0: ఓకే, మీకోసం పాట వస్తుందండి.
1: వింటు మన మార్కాపురం వింటున్న ప్రతి ఒక్క కోసం ఇదండి అమ్మా.
0: అలాగే.

0: హలో.
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: కొత్తపల్లి నుంచి మేడం.
0: పేరు?
1: వెంకటలక్ష్మ.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: శుభాకాంక్షలలో శుభాకాంక్షలు పలకాల అనే పాట, జగపతి బాబు.
0: ఓకే, ఈ చిత్రం నుంచి మంచి పాట వినిపిస్తానండి. ఓకే
1: ఓకే మేడం, గుడ్ మార్నింగ్.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఇవాళ?
1: కుల గోత్రాలు మేడం గారు, అందులో చిలిపి కన్నుల చిలికాడ అనే పాట మేడం గారు.
0: ఓకే, మీకోసం పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: వందనాలు.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మాది ఆమలకోట అండి. ఆవులయ్య, గుమ్మ ఆవులయ్య.
0: ఆవులయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: అదేలా మేడం, లారీ బైరవ దీపంలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక.
0: తప్పకుండా వస్తుందండి, పాట వినిద్దాం అందరం.
1: ఓకే మేడం.

0: హలో హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: కోనసీమ జిల్లా చిత్తూరు.
0: మీ పేరు?
1: నా పేరు గాలిదేవ సత్యనారాయణ.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: కొంచుకోట చిత్రంలో.
0: ఓకే,
1: అది లేరు నీకెవ్వరు.
0: ఓకే, తప్పకుండా పాట వినిపిస్తానండి.
1: కోరుకున్న వాళ్ళు ఉన్నారండి,
0: చెప్పండి.
1: వాసు, లక్ష్మి, లక్ష్మివేణి,
0: ఓకే,
1: రమేష్, సుభాషిణి, పెద్దబాబు, శ్యామలా,

ఓకే ఓకే, మీ అందరి కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, ఆకాశవాణి మిత్రుల కోసం పాట వస్తుందండి, వినేద్దాం. వెల్కమ్.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం. చిట్టి పలుకులు పిల్లలతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడే

మీరు ఉన్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో. చిట్టి పలుకుల కార్యక్రమంలో పిల్లలు రెడీనా? ఈరోజు నేను మీతో మాట్లాడటానికి, మంచి విషయాలు చెప్పటానికి వచ్చేసాను. మీరు ఫోన్ చేయండి, మీ పాటలు, పద్యాలు, ఆటలు, మీ మాటలతో నాతో లైవ్లో షేర్ చేయండి. ఈరోజు మంచి మంచి విషయాలు చెప్పుకున్నాం, మంచి అలవాట్ల గురించి, మంచి విషయాల గురించి చెప్పుకున్నాం. అలాగే మీకు ఒక మంచి స్టోరీ కూడా చెప్తాను. మీరందరూ లైవ్లోకి రండి.

0: ఈరోజు చిట్టి పలుకుల కార్యక్రమంలో నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. వింటారా పిల్లలు? ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళంట. అందులో మొదటివాడు బాగా ధనవంతుడు, రెండోవాడు వివేకవంతుడు. వివేకవంతుడు అంటే తెలుసా మీకు? తెలివిగలవాడని అర్థం. ధనవంతుడు అంటుంటాడంటే ఎప్పుడు ధనమే ముఖ్యము, వివేకమేముందిలే అని చెప్పి అంటుంటాడంట. రెండోవాడు ప్రపంచంలో అన్నిటికన్నా వివేకమే గొప్పదని, ఎంత ధనం ఉన్న వివేకానికి తల వంచక తప్పదని అంటూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఈ గొడవ జరుగుతుంది, ఏమని, ధనము ముఖ్యమా వివేకం ముఖ్యమా అని చెప్పి ఇద్దరు ఎప్పుడు ఎందరినో ఈ దీని గురించి అడుగుతూ ఉండేవాళ్ళంట. ఒకరోజు ఆ రాజ్యంలో మంత్రిగారి దగ్గరికి వెళ్ళారంట. మంత్రిగారి దగ్గరికి వెళ్ళి మంత్రిగారు ధనం గొప్పదా వివేకం గొప్పదా అని చెప్పేసి అడిగారంట. అతను వివేకం గొప్పదని భావించి అటువైపు మొగ్గటానికి భయపడ్డాడు. ఎందుకంటే ప్రభువు ఆ రాజ్యంలో ప్రభు బాగా ధనవంతుడు కదా, అందుకని చెప్పి వివేకం చెబితే రాజుగారు ఏమన్నా అంటారేమోనని మంత్రిగారు కూడా ధనం వైపే మొగ్గు చూపించాడంట. చివరికి ఆహా ఇది ఇట్లా కాదు అని చెప్పి చివరికి ఆ ఇద్దరు స్నేహితులు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. తమ మధ్య ఎప్పటి నుంచో ఈ సమస్య పరిష్కరించమని రాజుగారిని అడిగారు. రాజుగారు తనను పరీక్షించటానికి వచ్చిన వాళ్లేమోనని పరీక్షించటానికన్నా మంత్రిని పిలిచాడు. మంత్రి వచ్చి ఈ ఇద్దరు మిత్రులు అక్కడ ఎందుకున్నారో తెలీదు. రాజుగారు మంత్రి దగ్గరికి రమ్మని పిలిచి, మంత్రిగారు మీరు వెంటనే వీళ్ళని చెరసాల్లో వేయండి.
1: కథ గురించి మళ్ళీ చెప్పుకుందామా?
0: హలో, ఏం పేరమ్మా నీ పేరు?
2: నా పేరు గుహ్య ప్రియ. నేను 3వ తరగతి చదువుతున్నాను కమల హై స్కూల్ లో, CBSEలో.
0: వెరీ గుడ్ మా.
2: నేను ఇప్పుడు 5 పద్యాలు చెప్పబోతున్నాను.
0: చెప్పునా?
2: నష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులైన దైవ సన్నిబులుల, లలిత సుగుణ జాల తెలుగు బాల.
0: వెరీ గుడ్ మా.
2: చదువు రానివాణి జనము మెచ్చరు సుము, చదువు నేర్చువాణి జనము మెచ్చు, దేశ కాలగతులు తెలియగా వచ్చను, తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ.
0: వెరీ గుడ్.

0: వేరు పురుగు చేరి వృక్షబ్బు చెరుచుర, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్తిస్తుడు చేరి గుణవంతుడు చెరుచుర, విశ్వదాభిరామ వినురవేమ.
1: వెరీ గుడ్ మా.
0: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తు రాది ఎట్లనెన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి.
1: వెరీ గుడ్, ఎక్సలెంట్ మా, బాగా చెప్పావు.
0: మతములెన్నైనా మానవత్వం ఒకటే, జాతులెన్నైనా నీతి ఒకటే, పదములెన్నైనా పరమాత్మ ఒకటే, వాస్తవము నాలవారి మాట.
1: వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మా, బాగా చదువుతున్నా, బాగా చెప్తున్నావు. ఓకే నాన్న, కథ విన్నావా ఇప్పటిదాకా?
0: విన్నాను,
1: వింటూ ఉన్నానా? నేను మిగతా స్టోరీ కూడా చెప్తూ ఉంటాను. ఓకే మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో.
0: థ్యాంక్ యూ.
1: ఇద్దరు స్నేహితులు రాజుగారి దగ్గరికి వెళ్ళారు కదా. రాజుగారు వీళ్ళిద్దరిని నన్ను పరీక్షించటానికి వచ్చారు, కాబట్టి వీళ్ళిద్దరిని చెరసాల్లో వేసి రేపు సాయంత్రానికల్లా వీళ్ళని ఉరితీయమని మంత్రి గారికి ఆదేశించారు. వీళ్ళిద్దరూ భయపడి, అరే మనమిద్దరం ఈ సమస్యను పరిష్కరించుకుందాం, రాజుగారి దగ్గరకు వస్తే రాజుగారేంది మనల్ని ఉరితీయమని చెప్తున్నారని చెప్పి బాధపడిపోయారు. ఇంకా మంత్రి గారు ఏం చేస్తారు, రాజాజ్ఞని పాటించాలి కదా. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించారు. కథ మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఒక పాట వినండి మీరందరూ.

మనమున్నాము చిట్టి పలుకుల చిన్నారుల లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీరు ఫోన్ చేయాలంటే 2233393, ఎస్టిడి కోడ్ 08596కి ఫోన్ చేయండి. మీ విషయాలు నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం కథ చెప్పుకుందాము. మంత్రి గారు ఏం చేశారు? ఆ వాళ్ళిద్దరు స్నేహితులని చెరసాల్లో బంధించాడు కదా. బంధించగానే ఆ ధనవంతుడు కన్నీళ్లు పెట్టుకున్నాను, అయ్యో నన్ను రాజుగారు చెరసాల్లో వేశారు, రేపు సాయంత్రానికల్లా విడదీయమంటున్నారు అని చెప్పి బాగా

అల్లాడిపోతున్నాడు. ఎందుకంటే బాగా ధనముంది కదా, ఆ ధనమంతా ఏమైపోతుందా ఏమా అని చెప్పేసి ఆ బాధపడుతూ ఉన్నాడంట. అప్పుడు వివేకవంతుని అయిన స్నేహితుడితోటి, నన్ను ఈ ప్రాణాపాయం నుంచి తప్పించు, నా ఆస్తిలో నీకు సగభాగం రాసిస్తాను అని చెప్పి ఆ తెలివిగల వాడి స్నేహితుడితోటి ఈ ధన ఉన్న వంతుడైన స్నేహితుడు చెప్పాడు. అయితే ఓకే, ఆ విషయాన్ని ఆ సంగతిని కాగితం మీద రాసి సంతకం చెయ్యి అని ధనవంతుడితో అలా చేయించాడంట వివేకవంతుడు. తరువాత ఆ జైలర్, అక్కడ జైలుకి జైలర్ ఉంటారు కదా, ఆ జైలర్ దయచేసి మంత్రి గారిని నేను రమ్మని చెప్పండి అని ఆ వివేకవంతుడు అక్కడ ఉన్న జైలర్ తోటి చెప్పాడంట. మళ్ళీ కథ చెప్పుకుందాం, ఇప్పుడు ఒక పాట వినండి పిల్లలందరూ.

చిట్టి పలుకులు అనే ఈ సరికొత్త కార్యక్రమం పిల్లల కోసం ఏర్పాటు చేసిన వేదిక. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలను సిద్ధం చేయొచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22 3393, ఎస్టీడి కోడ్ 08596. మీ పిల్లలను లైవ్లో మాట్లాడించండి. రైమ్స్, కథలు, అలాగే పొడుపు కథలు, ఎన్నెన్నో విషయాలు మాతో పంచుకోమని చెప్పండి.

ఇప్పుడు కథ చెప్పుకుందాం పిల్లలు. జైలర్కి మంత్రి గారిని రమ్మని చెప్పి ఇద్దరు స్నేహితులు చెప్పారు కదా, అప్పుడు జైలర్ వెళ్ళి మంత్రి గారికి చెప్పారంట. మంత్రి గారు ఆ ఇద్దరు స్నేహితుల్లో మొదటి రెండో వాడు వివేకవంతుడు, మిమ్మల్ని రమ్మని చెప్తున్నారు అని.

సరే మంత్రి గారు ఆ మాటను మన్నించి వచ్చాడంట. వచ్చి అప్పుడు వివేకవంతుడు చెప్తాడు, మంత్రి గారు దయచేసి రేపు సాయంత్రం దాకా ఎందుకండి ఉరి తీయటము, ఈరోజే మమ్మల్ని ఉరి తీసేయండి అన్నాడంట. ఆ మాటకి మంత్రి గారు ఆశ్చర్యపోయి ఎందుకు అన్నాడంట. అప్పుడు వివేకవంతుడు, ఏమీ లేదండి, నిరపరాధుల్ని చంపితే చంపిన వాళ్ళు నరకానికి, నిరపరాధులు స్వర్గానికి వెళ్తారంట, అందుకని త్వరగా వెళ్దామని అని అన్నాడంట. మంత్రి గారు ఓహో ఇదేదో ఉందని మంత్రి గారి ఇద్దరిని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వివేకవంతుడు మంత్రితో చెప్పిన మాటలే చెప్పాడు. అట్లాగే తన మిత్రుడు తన ఆస్తిలో రక్షించిన వారికి సగం వాటా ఇస్తానన్న విషయం కూడా వివరించాడు వివేకవంతుడు. మిత్రుణ్ణి మంచిగా సులభంగా బుట్టలో వేసిన వివేకవంతుని తెలివికి రాజు సంతోషించి ఇద్దరికీ క్షమాభిక్ష ప్రకటించారు. వివేకమే ప్రపంచంలో గొప్పదని రాజు అన్నాడు. ఓ అప్పుడు ధనవంతుడేమన్నాడు, అవును నిజమే అనుకొని తన మాట ప్రకారం సగం ఆస్తిని ఇస్తా అన్నారు కదా, అలాగే ఆ ఆస్తిని వివేకవంతుడైన స్నేహితుడికి ఇచ్చి ఇద్దరూ హ్యాపీగా సంతోషంగా ఆస్తి సమానంగా పంచుకొని ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఒక పాట విందామా?

0: చిట్టి పలుకులు కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలను సిద్ధం చేయొచ్చు, వారిని లైవ్లో మాట్లాడించవచ్చు. అట్లాగే రైమ్స్ కథలు, పొడుపు కథలు, అలాగే ఎన్నెన్నో కబుర్లు చెప్పొచ్చు. మనం ఇప్పటిదాకా లైవ్లో పాటలు మాత్రమే వింటూ ఉన్నాం. ఈ వేదిక చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి తప్పకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596.
1: ఇప్పుడు విన్న కథలో నుంచి సింపుల్ క్వశ్చన్స్ వేస్తాను, వాటికి ఆన్సర్లు చెప్తారా? ఈ కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వారిలో మొదటి వారు ఎవరు, రెండో వారెవరు? ధనవంతుడు నన్ను కాపాడితే ఏమిస్తాను అన్నాడు. మీరు లైవ్లోకి వచ్చి నాతో ఫోన్ చేసి సమాధానం చెప్పగలరు. ఈలోపు మనం ఒక పాట విందామా?

0: ఇప్పుడు మనకు ఒక కాలు వస్తుంది, మాట్లాడుకుందామా దాన్ని? హలో హలో హలో, ఎవరమ్మా మాట్లాడేది? తనుశ్రీ. ఏం చదువుతున్నానన్నా? ఎల్కేజీ చదువుతున్నావా? నీ స్కూల్ పేరేంటి? ఏమన్నా ఏంప్స్ ఏంటి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నా? చీమకుర్తి నుంచా? ఓకే, వెరీ గుడ్. మీ టీచర్ పేరేంటమ్మా? మల్లీశ్వరి మేడం. వెరీ గుడ్. నీకు మీ టీచర్ అంటే బాగా ఇష్టమా? అవునా? నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్తా? పోయం చెప్తావా? చెప్పుదానా?
1: చెప్పుడానా?
0: వెరీ గుడ్ మా, వెరీ గుడ్. బాగా చదువుకో. ఓకేనా? కథ వింటూ ఉన్నావా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. ఈ కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళలో మొదటివాడెవరు? బాగా ధనవంతుడు. రెండో వాడెవడు? బాగా వివేకవంతుడు. వివేకవంతుడు అంటే చెప్పాను కదా, తెలివిగలవాడని. ధనవంతుడు, నన్ను కాపాడితే ఏమిస్తానన్నాడు? తన ఆస్తిలో సగభాగం ఇస్తా అన్నాడు. ఓకేనా పిల్లలు, బాగా విన్నారు కదా ఈ స్టోరీని. అంటే ఏంటి, వివేకం తెలివిగల ఉంటే మనం ఎక్కడైనా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. పిల్లలు, మీరు బాగా చదువుకొని చక్కగా తెలివితేటలు పెంచుకొని మంచిగా ఉండండి. ఇప్పుడు మనం ఒక పాట విందాము.

0: పిల్లలు, ఇప్పటి వరకు మీరందరూ మాతో లైవ్లో పంచుకొని మంచి పాటలు పద్యాలు ఎంచక్కా చెప్పారు కదా. థ్యాంక్ యూ పిల్లలు. మరి ఇలాగే వచ్చేవారం మరెన్నో విషయాలతో మిమ్మల్ని పలకరిస్తుంది ఈ చిట్టి పలుకుల కార్యక్రమం. చిన్నారులు వచ్చేవారందరూ లైవ్లోకి వస్తారు కదా. అంతవరకు టాటా, బాయ్ బాయ్.
1: మీరింతవరకు చిట్టి పలుకులు చిన్నారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ఫీచర్ చిత్రాలు, నాన్ ఫీచర్ చిత్రాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులు, సాంకేతిక నిపుణుల చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాలనటుడు విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్దేవ్, ఉత్తమ సంభాషణల విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
4: విభిన్న క్షేత్రం ఫిల్మ్ సే జుడి లోక్ ఉపస్థిత్ హై సభీ భాషా.

0: और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती। भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है। उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है। ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं।
1: ఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవం 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ప్రారంభించారు. నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నీటి నిర్వహణ సవాళ్ల పరిష్కారానికి అన్ని వర్గాల మధ్య సహకారం, సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జలవనరుల సుస్థిరత, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు సమగ్రంగా అమలు చేయాలని ఉపరాష్టపతి సూచించారు.
2: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These water week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
3: గుజరాత్లోని వడోదరాలో మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొని ప్రసంగించారు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని అన్నారు. విద్యను దేశానికి, సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. సాంకేతిక పరివర్తనతో పాటు అనేక సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ రంగాల సమన్వయంతో కూడిన విధానం అవసరమని ఆమె అన్నారు. విద్యతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి గురువు శుక్రవారం ప్రసంగించారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు, నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. సేవా అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. సేవా పరమో ధర్మ, సేవయే అత్యున్నత ధర్మం అనే భావనను మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
4: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయే, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
3: ఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ 2026-29 నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.
1: సమృద్ధ గ్రామ్ కార్యక్రమం తదుపరి దశపై టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వామ్యులతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 స్వయం సేవా వేదికపై కూడా ఆయన సమీక్షించారు. సమృద్ధ గ్రామ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: దార్శనికతను సాకారం చేసే దిశగా సమృద్ధ గ్రామ్ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో విస్తరించేందుకు వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
1: భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాలలో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరుదేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో 1000కు పైగా ఔషధాల ప్రతికూల ప్రభావాల పర్యవేక్షణ కేంద్రాల సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రత డేటాబేస్ కు భారతదేశం ఫార్మా కోవిజిలెన్స్ సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుందని అనుప్రియా పటేల్ తెలిపారు.
1: మహారాష్ట్రలోని నాగ్పూర్లో 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పాల్గొని ప్రసంగిస్తూ, ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని అన్నారు. సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచినిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
3: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितम्बर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరలలో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
1: ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం తదుపరి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో మంగళవారం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని విస్తరించడంలో ఉడాన్ పథకం కీలకమైందని అన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లపాటు పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలీప్యాడ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే దశలో 4 కోట్ల మంది ప్రయాణికులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుందని తెలియజేస్తూ,
4: As we have done MOUs with the state for implementation of the next phase of Udaan. We have extended it for 10 more years, taking some observations from the earlier Udaan. One of the most important objective for us through this MOUs is to go on a challenge mode for the construction of airports. Rather than taking all the airports at top ones, we have created a system where the most important ones, the priority ones, they get to be done first. And not only in terms of airports, but we

0: We also have to create helipad across the country, and this is a great advantage for northeastern states, island states. We have a target of 200, which we want to spread across the country so that the helicopter operations also can move forward.
1: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకేచోట చేర్చుతుందన్నారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. 2047 వికసిత భారత లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
2: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సీఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు, విధానాల్లో స్థిరత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని, రాష్టంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే మరిన్ని పారిశ్రామిక అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ.

మనమైతే ఉన్నాం హరి విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట ఎం నరేష్ రోజా, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేయడం అయితే జరిగింది. గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా హాయ్ నమస్తే అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి వీళ్ళందరూ అనమాట ఏలూరు నుంచి. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు కూడా గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు

బెంగళూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా సాతుపాటి రాము, పుష్ప వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక గొల్లెనపాడు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసి ముత్తు జవాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎలా

అనమాట. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేయడం జరిగిందనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు పేరు గుడ్ మార్నింగ్ అంటున్నారు విజయవాడ నుంచి నందు అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శివ శ్రీ ఫణి వీళ్ళందరూ అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిళ్ళై ఏ రాష్ట్రంలో ఉంది అని అడగడం జరిగిందనమాట. మరి దాని ఆన్సర్ ఏంటి అని నేను చెప్పబోతున్న టైంలో ఇంకా మెసేజ్లు అయితే వచ్చేసాయి. నమస్తే అంటూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ వెళ్ళేదనమాట. ఏం పర్లేదు, మీరు క్వశ్చన్ కూడా వినొచ్చు. దాంతోపాటు నేను ఆన్సర్ కూడా ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామలా కూడా మెసేజ్ చేశారు, ఇప్పుడే జాయిన్ అయిపోయామని చెప్పి. సో ఏం పర్లేదు, మరి క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. సో దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిళ్ళై ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పానన్నమాట. మీరందరూ చెప్పిన ఆన్సర్ కరెక్టే, తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. కడలూరు జిల్లాలో కిళ్ళై అనే గ్రామం ఉండడం జరిగింది. సో అలాగే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ కూడా ప్లే చేసేస్తున్నాను. మరి దానికంటే ముందు క్వశ్చన్ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి. అంటే నేను పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అని మాత్రమే అడిగాను కాబట్టి సో మీరు ఇంకెక్కడికి వెళ్ళకండి. సో దీని గురించి ఆలోచించండి. సో మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అల్లరి రాముడు. వింటూ స్టేట్ యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హరి విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ హిందూపూర్ నుంచి అనమాట. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటున్నారు, అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఎవరు అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్, అలాగే విజయవాడ నుంచి నందు అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. సరే, క్వశ్చన్ అయితే మీ అందరికోసం ఇంకొకసారి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు, నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అని చెప్పి, సో భారతదేశానికి కాదు, ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662-4888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పది లక్షల లాటరీ నాకా, వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिक

నీ స్నేహం మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు దీప్తి, రేణుక, వీళ్ళందరూ గుంతకల్ నుంచి. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు అనమాట. ఎం నరేష్, ఇంకా రోజా, మహబూబ్ నగర్ మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి అంటున్నారు. ఎవరు అంటే కనుక కిషోర్ కుమార్ గారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ, శ్రీఫణి వీళ్ళందరూ దేశాయిపేట వేటపాలెం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి

అంటే కనుక తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సత్యపాల్ గారి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి అందరూ ఈ క్వశ్చన్కి కొంచెం ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సో ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ దానికి ఒక పేరు పెట్టారనమాట. యాక్చువల్లీ దానికి ఒక పేరు అయితే పెట్టారు. అదేంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేంటి అని చెప్పి అడగడం జరిగింది కదా. సో దాని పేరేంటి అంటే కనుక క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నా, క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్. సో అది సంగతి, ఇంకా మీరు కష్టపడకండి, నేను చూడలేకపోయా. చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్, కలమందులపాడు నుంచి కాసిం ముత్తుజవాలి గారు రాంగ్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేసా, ఇంకా మళ్ళీ క్వశ్చన్ పంపించేద్దు. ఆన్సర్ అయితే నేను ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాను. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్, ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ గారు రాంగ్ ఆన్సర్, ఇంకా మోహన్ రావు గారు, లీలావతి గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు, రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు, ఆదిత్య గుంతకల్ నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఆన్సర్ రివీల్ చేసేసా, మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేక. సో చెప్పేశాను కదా, క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. నాకు తెలుసు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. క్వశ్చన్ మీ అందరి కోసం మళ్ళీ అడుగుతున్నా, సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్ అయితే పంపిస్తుండండి. ఇప్పుడైతే ఖడ్గం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ సాంగ్.

మనమైతే ఉన్నాం హర్వీళ్ళు ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 విద్యుత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్చి ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుమని పెడన్ నుంచి అనమాట. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి, హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మార్కాపురం శివాజీనగర్ నుంచి అనమాట. మస్తాన్, వలీ, ఫాతిమా వీళ్ళందరూ. మస్తాన్, వలీ, ఇంకా ఫాతిమా. కొంచెం స్పేస్ ఇవ్వచ్చు కదా మాకోసం, చదవడానికి బాగుంటుంది. అండ్ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక మధుసూదన్ రెడ్డి గారు అనమాట, పాపినిపాలెం నుంచి. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజేష్, హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్య భార్గవి గారు తాడిపర్తి నుంచి, అనంతపురం నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి, మరూరు గ్రామం నుంచి అనమాట. మీరు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా అంటే లేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి రామప్రసాద్ గారు మార్కపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఓకే పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శివ శ్రీఫణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గుడ్ మార్నింగ్ అంటున్నారు హర్యానా. ఓకే హర్యానా అనేది మీ యొక్క వేళ అంటే ఆన్సర్ అయితే అది రాంగ్ ఆన్సర్. అండ్ మీ పేరు అవేం పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు కొనకవిల్ల రమణారావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

అసలు ఇందుకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పంపించిన ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గనక, సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలిస్థానం అంటే మన భారతదేశంలోనే తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అది సంగతి అండ్ అది ఇవాళ హర్విల్లు ప్రోగ్రామ్ అయితే. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకున్నా. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో అనమాట, ఫ్రమ్ ద మూవీ బాబా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్. మరికొంచెంసేపట్లో వింటారు ఢిల్లీ నుంచి రిలే. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

స్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలను చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు
తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి

జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు. స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వ మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు

ఆగలేదు. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది.
ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి.

కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి 1000ల మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం

ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్

లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు,

0: అందరిపైనా ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. గోదావరి వరద ఉధృతి కొనసాగుతోందని, భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 40 అడుగులుగా ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.61 లక్షల క్యూసెక్లుగా ఉందని, ఇది 8 నుంచి 9 లక్షల క్యూసెక్ల వరకు చేరవచ్చని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సేవల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. తమ ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అవి తాము అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఓపెన్ ఏఐ తన మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయటం ఇది రెండవసారి. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3000 మంది విద్యార్థులు ప్రజలతో వారసత్వ నడక నిర్వహించారు. ఒంగోలులోని మంగమూరు జంక్షన్ వద్ద ప్రారంభమైన నడక వీఐపీ రోడ్, జిల్లా కోర్టు రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, 150 సంవత్సరాల వేడుకల్లో ఒంగోలు ఎద్దుల ప్రదర్శన కూడా ఉందని, ఈ నెల 30వ తేదీన ఒంగోలు 150 సంవత్సరాల వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్కు బాక్సింగ్లో తొలి పథకం ఖాయమైంది. 80 కిలోల విభాగంలో అంకుష్ పంగల్ ఈరోజు ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో తజికిస్తాన్కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అతడు తొలి ప్రయత్నంలోనే పథకం ఖాయం చేసుకున్నాడు. గత నెల గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా అంకుష్ స్వర్ణం సాధించాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలపడబోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ డబ్ల్యూఏపీఎల్ తొలి సీజన్ తుదిపోరుకు రంగం సిద్దమైంది. మంగళగిరిలోని ఏసీఎస్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటున్నాం కావా. ప్రతి మనిషికి విశ్రాంతి చాలా అవసరం అండి, రియలీ. ఎందుకంటే మనం నైట్ పూట నిద్రపోతాం, నైట్ అంతా నిద్రపోతాం, అప్పుడు మన జీవక్రియలన్నీ కూడా మళ్ళా శక్తిని పుంజుకుంటూ ఉంటాయి. అసలు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ శ్రమిస్తూ ఉంటే బాగా అలసిపోతాం కదా. కానీ అప్పుడప్పుడు మనం పగటిపూట కూడా అప్పుడప్పుడు కూడా కాస్త పడుకుంటాం, గంట 2 గంటలు.

గంటలు అంటే బలాన్ని పుంజుకుంటాడు కదా. పగలు పడుకుని పడుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా కాస్త ముఖం బాగా ఉబ్బినట్లుగా ఉంటుంది కదా. అంటే అక్కడ బలం వచ్చిందని కాదు, అంటే కాస్త విశ్రాంతి అనేది అవసరం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి జీవికి విశ్రాంతి చాలా అవసరం అని చెప్పాను కదా, కానీ చీమలు ఉన్నాయి కదా, డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటాయండి. రియలీ వాటికి సూపర్వైజర్ ఉంటారా? ఇంత ఎలా లైన్గా వెళుతాయి, తన పని ఎలా ముగించుకుంటాయి? వాళ్ళకంటే ఒక ఆదేశాలు ఇచ్చేవారు ఒక రాజు ఉంటాడా? రాణి చీమ ఉంటుందా కదా, భలే వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. జీవితకాలంలో ఎప్పుడు కూడా నిద్రపోవటండి, రియలీ గ్రేట్ కదా. మనం కూడా అలా ఉంటుంది తొందరలోనే, అలా చేయకండి. బట్ విశ్రాంతి అనేది మనకు అవసరం, కానీ మన ఆశ్చర్యాన్ని అయితే నాకు కలిగించింది మీకు కూడా తెలియజేస్తున్నాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై. ఎప్పుడైతే టక్కరి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ ఇచ్చారని విషయాలు అనిపించినటువంటి కులశేఖర్ గీతం విందాం, సంగీతం మణిశర్మ. వింటూ స్టే చూడండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3.

0: తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: స్టూడియోలో సమయం చూస్తే 12:21 దాటి 20 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసు వింటున్నారు విజయరాజు చిన్నబాబు. తుఫాన్లు కారణంగాను అంటే ఈ కారణాల వలన కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఈ చలికాలం ఐ మీన్స్ చల్లగా ఉన్న ప్రాంతాల్లోకి వర్షాలు పడ్డప్పుడు నేల తేమగా ఉంటుంది, చిత్తడి పొత్తడిగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతం నుంచి పాములు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. నైట్ పూట జాగ్రత్తగా వెళ్ళడం మనం శ్రేయస్కరంగా ఉంటాం అన్నమాట. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే పాములు శబ్దాలను తమ చర్మం ద్వారాగా పసిగడుతుంటాయి, కానీ వాసనను మాత్రం ఆ పరిసరాల వాసనను మాత్రం నాలుక ద్వారాగా పసిగడతాయట. భలే వింతగా ఉంది కదా. అందుకే నేను పదే పదే నాలుకలా కూరలు చాపుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది. ఆక్టోపస్ గురించి చాలా వింతైన విషయాలు మన వాళ్ళు చెప్పే ఉంటారు. బట్ రక్తం, దాని యొక్క రక్తం నీలి రంగులో ఉంటుందట. మన రక్తం అయితే ఎర్రగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది. కాబట్టి ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయట. కానీ ఆ రక్తం నీలంగిలో ఉంటాం, 3 హార్ట్స్ ఉంటాయి అనేది కాస్త వింతగా ఉంది కదా. ఇప్పుడైతే బొమ్మాయి చిత్రానికి చిత్రాలు బిజరపాట వేటూరు గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, వింటూనే ఉండండి వివిధ భారతీయ 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस

0: संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है। ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत। ये अभियान 100 सप्ताह तक चलेगा। इसमें माय भारत के वॉलंटियर शामिल है, एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है।
1: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ది చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈ రోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్టపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 ప్రారంభమవుతుంది. 2 విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ

0: కు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈ రోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: చెప్పేది అర్థమేం చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే ఎత్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

3. మీకు తెలుసా వింటున్నారు విద్యురాజు చిన్నబాబు. బంగారు చేప, అదే గోల్డ్ ఫిష్ అండి. తన కళ్ళు, ఆ తన కళ్ళను ఎప్పుడు కూడా మోయదట, ఎందుకంటే దానికి కనురెప్పలు ఉండవట. గట్టిగా చేయి వేసినట్టు గాలితో వెంటనే కళ్ళు మూసేస్తాం కదా, కనురెప్పలు రేవు లేవు కాబట్టి మోయట్లేదు అనుకుంటున్నాం. సరే, సముద్రంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియని కూడా. మరి అతిపెద్ద జీవి నీలి తిమింగలం, దీని గుండె దాదాపు చిన్న కారంత సైజు ఉంటుందట. బాబోయ్, మనం ఎంచక్క కారులు కూర్చుంటాం కదా, మరి ఎంతమంది పడదాం, నలుగురు ఐదుగురు, అంత పెద్ద సైజులో ఉన్నటువంటి గుండెను కలిగి ఉంటుంది నీలి తిమింగలం. ఇప్పుడైతే ఒక పాట విందాం, అదేనండి బొమ్మరిలో వచ్చేటానికి మురళి నవీన్ ప్రియ ప్రకాష్ ఆలపించిన కులశేఖర్ గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతీయం 101.3.

మీకు తెలిసిన ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. పక్షి పెద్దది కదా, దాని యొక్క కన్ను దాని మెదడు పరిమాణం కంటే పెద్దగా ఉంటుందట. ముసలి ఉంది కదా, తన యొక్క నాలుకను బయటికి ఎప్పుడు కూడా

వదిలించలేదట. ఎందుకని? ఎందుకనే చెప్తాను, మనమైతే నాలుగుని ఎడ తిప్పుతాడు, అటుపెడతిట్టు ఎట్టబెడతట్ట గలుదని తిప్పేస్తూ ఉంటాం. కానీ సొరకత్తి లాంటి మాటలైతే పలుకుతాం కదా, అవతలి వ్యక్తి గుండె ముక్కలైపోతుంటుంది. అయినా సరే మాట్లాడతాం, కానీ కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే, మొసలి యొక్క నాలుకను బయటికి కదిలించలేదు, ఎందుకంటే దాని నాలుక నోటు అడుగు భాగాన బిగించబడి ఉంటుందట. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి విషయాలు ఈరోజుతోనైతే అయిపోతాను, అంటే మీన్స్ ఎంతవరకు అని అనమాట. తర్వాత రేపు ఛార్జెస్ అయితే చెప్పేస్తారు. ఇప్పుడైతే మనం ఒక పాట అయితే విందాం, అది కూడా గోపాల గోపాల చిత్రానికి ధనుంజయ్ హరిచరణ్ ఆలపించినటువంటి అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం అనూప్ రూబెన్స్. ఇంటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మరోసారి బహిరంగంగా మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భద్రతా మండలిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత్ బ్రెజిల్లను శాశ్వత సభ్యులుగా చేర్చాలని స్పష్టం చేశారు. తమ ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అవి తాము అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఓపెన్ ఏఐ తన మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయటం ఇది రెండవసారి. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3,000 మంది విద్యార్థులు ప్రజలతో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఒంగోలులోని మంగమూరు జంక్షన్ వద్ద ప్రారంభమైన నడక వీఐపీ రోడ్ జిల్లా కోర్టు రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 150 సంవత్సరాల వేడుకల్లో ఒంగోలు ఎద్దుల ప్రదర్శన కూడా ఉందని, ఈ నెల 30వ తేదీన ఒంగోలు 150 సంవత్సరాల వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్కు బాక్సింగ్లో తొలి పతకం ఖాయమైంది. 80 కిలోల విభాగంలో అంకుష్ పంగల్ ఈరోజు ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో తజకిస్తాన్కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అతడు తొలి ప్రయత్నంలోనే పతకం ఖాయం చేసుకున్నాడు. గత నెల గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా అంకుష్ స్వర్ణం సాధించాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలబడిపోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ డబ్ల్యూఏపీఎల్ తొలి సీజన్ తుదిపోరుకు రంగం సిద్దమైంది. మంగళగిరిలోని ఏసీఎస్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ డెన్ స్టార్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రం.

0: శ్రమా ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ధీరా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో అసలు మనీ, డబ్బు ఎలా వాడుకోవాలి, ఎలా పొదుపుగా వాడుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. కొందరు ఏం చేస్తారు, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తారు. దానివల్ల మనీ ఖర్చు అవడమే కాకుండా నెలాఖరులో అప్పులు పాలవుతాం. అయ్యో, నెలాఖరుకు వచ్చేసింది, డబ్బులు ఏం లేవు, ఒక 2,000 సర్దండి, ఒక 5,000 ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. అలా అడగడం వల్ల తర్వాత నేను శాలరీ రాగానే ఇచ్చేస్తానండి అయ్యో బాబు. ఎందుకలా, మనం వచ్చినటువంటి శాలరీ చాలా జాగ్రత్తగా వాడుకుంటే మరి అప్పులు అడగాల్సిన పని ఉండదు కదా. సరే, రోజువారీ కూలి పని చేసుకునే వారు ఉన్నారు, వారిని ఒకసారి మనీ వచ్చేవారు ఉన్నారు, నెల జీతం చేసేటటువంటి అంటే నెల జీతం తెచ్చుకునేవారు కూడా లేకపోలేదు. ఇలా డబ్బుని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలని అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రుద్రమదేవి చిత్రానికి చిత్ర సాధన సర్గం చిన్నమయ్య బృందం ఆలపించిన సిరివెనల గీతం విందాము. సంగీతం ఇళయరాజా.

ధీరా ప్రోగ్రామ్ అంటే నా రుతివరాజే చెల్లి బాబు. ధీరాలోని పొదుపుగా మనీ ఎలా వాడుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నా. ముందుగానే చెప్పాను కదా, రోజువారీ కూలి, వారాలుగా వచ్చినటువంటి మనీ, నెల జీతం రాగానే మనం ఎంతైతే పొదుపు చేసుకోవాలనుకుంటున్నామో అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మనీ ఏ విధంగా వాడుకోవాలి, పొదుపుగా ఎలా వాడుకోవాలంటే సరైనటువంటి ప్రణాళిక అంటే చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా ప్రతి నెల మంచి మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు. చిన్న చిన్న అలవాట్లు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి నెల ప్రారంభంలోనే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనే దానికి ఒక డైరీలో కానీ ఒక పుస్తకంలో కానీ రాసుకోవాలి. నెల జీతం లేదా రోజువారీ కూలీ వారానికి వచ్చేటటువంటి మొదటగా కొంత మొత్తాన్ని పొదుపుగా ప్రక్కన పెట్టి మిగిలిన డబ్బుతోనే ఖర్చులకు ప్లాన్ చేసుకోవాలి. దుబారా ఖర్చులు, అనవసర ఖర్చులు అస్సలు చేయకండి. అలా చేయటం వల్ల మనీ బాగా ఖర్చు అయిపోతుంటుంది కదా. చాలా జాగ్రత్తగా వాడుకోవటంలో ఉంది గొప్పతనం. అది కూడా ముఖ్యంగా మన తీరాలు మహిళలు ఎక్కువగా వాడుతూ ఉంటారు దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఇదిగోనండి ఆఫర్ వచ్చేసింది. ఆఫర్ ఏ ఆఫర్? కొంటే ఒకటి కొంటే మరొకటి ఫ్రీ మోఫ్ కానీ ఆ రెండింటి ఖర్చు ఒకదాని మీద వేసి అమ్ముతున్నాడేమో. ఒకసారి ఆలోచించండి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు శుభలగ్నం చిత్రం నుంచి పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3 MHz పై. ధీర వింటున్నారు విత్ యువర్ RJ చిన్నబాబు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గే సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్టానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువత పురాతన బావులను శుభ్రం చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్దిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: 2 అక్టూబర్ పూజ్య బాపూ కి జయంతి కా దిన్ బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై ఇస్సే హమారి పురాని ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై సాథియో ఇన్ సభీ ప్రయాసో మే ఏక్ బాత్ బహుత్ సహజతా సే దిఖాయి దేతీ హై కహీ శురువాత్ ఏక్ వ్యక్తి నే కీ ఫిర్ ఉస్కే సాథ్ కుచ్ ఔర్ లోగ్ ఆ గయే కార్వా బఢ్తా గయా యహీ తో జన భాగీదారీ హై బాపూ కే ప్రతి హమారీ సబ్సే సుందర్ శ్రద్ధాంజలి భీ స్వచ్ఛతా హీ హై.
0: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడుతూ, నషాముక్త యువత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా యువత మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, విద్యా సంస్థలు, సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పనులు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్ కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కే మాధ్యమ సే యహాం ఆంవలే సే జుడే స్థానీయ ఉద్యమో కో బఢావా మిలా హై. ఆజ్ ప్రతాప్గఢ్ మే ఆంవలా ప్రోసెసింగ్ సే జుడీ కరీబ్ 100 యూనిట్ కామ్ కర్ రహీ హై ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సే జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ హై కి హమారే గాంవ్ ఔర్ ఛోటే శహరో కి యే పెహచాన్ సిర్ఫ్ స్థానీయ బాజార్ తక్ సీమిత నా రహే వే దేశ్ ఔర్ దూసరే హిస్సో తక్ పహుంచే ఔర్ దునియా కే బాజారో తక్ భీ పహుంచే ఇసే వోకల్ ఫర్ లోకల్ అభియాన్ కో భీ బల్ మిల్తా యే దేశ్ కో ఆత్మ నిర్భర్ బనానే కి భీ ప్రేరణా దేతా హై.
0: దేశాన్ని పోషకాహార లోపం నుంచి విముక్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషణ్ ట్రాకర్తో అనుసంధానమై దాదాపు 9 కోట్ల మంది లబ్దిదారులు నమోదయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో వెల్లడిస్తూ,
1: సితంబర్ కా యే మహినా కుపోషణ్ సే

0: लड़ाई को समर्पित है। पोषण माह में अलग अलग क्षेत्रों से जुड़े लोग और संस्थाएं इस नेक कार्य के लिए एक साथ आती हैं। कुपोषण से मुकाबला करने के लिए इस साल कई सराहनीय पहल की गई है। यह आंगनवाड़ी केंद्र अब पोषण ट्रैकर से डिजिटली जुड़ गए हैं। करीब 9 करोड़ लाभार्थी इसमें रजिस्टर हो चुके हैं। इससे बच्चों, गर्भवती महिलाओं और स्तनपान कराने वाली माताओं की बेहतर देखभाल संभव हुई है। हमें कुपोषण के खिलाफ इस लड़ाई को इसी तरह आगे लेकर जाना है।
1: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష సాధ్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సేవలు దేశ ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తున్నాయి. 2018లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య చికిత్స అందుతోంది. 2026 జూన్ నాటికి 12.69 కోట్ల ఆసుపత్రి చికిత్సలకు ఈ పథకం ద్వారా అవకాశం లభించింది. 70 ఏళ్లు పైబడిన వృద్దుల కోసం ఆదాయ పరిమితి లేకుండా ఆయుష్మాన్ వయవందన కార్డును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరల్లో వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ

0: की है। भाई और बहनों, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है। अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता।
1: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శక నిర్వహణకు ఈ పాలనా విభాగంలో సిల్వర్ స్కోచ్ అవార్డు లభించగా జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు ఢిల్లీలో నిన్న అందుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించిన డిజిటల్ సామాజిక మాధ్యమాల మార్కెటింగ్లో ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్కు గోల్డెన్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి శేషుకుమార్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థ స్కోచ్ బంగారు పథకం సాధించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని బందర్ రోడ్లో ఈరోజు జరిగిన స్వచ్ఛతాన్ 2026 ప్రోమో రన్లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

నేను శైలజ చిత్రానికి పృథ్వీ చంద్ర ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చూడల సమయం చూస్తే 1:34 దాటి 10 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ధీర ప్రోగ్రామ్ లో అనవసర ఖర్చులు పొదుపు ఎలా చేసుకోవాలి అనే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం.

0: అనుకున్నాం కదా. వంటగది నిర్వహించడంలో మహిళలు కొన్ని మెళుకువలు నేర్చుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే వారానికి సరిపడేటటువంటి వంటల మెనూని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దీనివలన అనవసరంగా కూరగాయలు వస్తువులు పాడవకుండా ఉంటాయో. ఏ రోజున వారంలో ఏ రోజున ఏ కర్రీ వండాలనేది ముందుగానే ఆలోచించుకుంటే చక్కగా ఆ కూరగాయలని ముందు రోజు తెచ్చేసుకుని ఉంటారు కదా. అదేవిధంగా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే ఈరోజు బెండకాయ వండాలా, దొండకాయ వండాలా, బీరకాయ వండాలా, దుంపలు వండాలా, కాకరకాయ వండాలా, అబ్బబ్బో కాకరకాయ చిన్నట్టు అసలు ఇష్టం ఉండదు కండి, దుంపలు ఉండదాంలే, మిగతా కూరగాయలు అలా అలా పోస్ట్ పోన్ అవుతూ పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అంతేకాదు కిరాణా సామాన్లు కొనడానికి వెళ్లే ముందు ఇంట్లో ఏమేమి కొనాలి అనేటటువంటి అవసరాలన్నీ కూడా ఒక చీటీ మీద రాసుకొని ఆ లిస్టును జాగ్రత్తగా పరిశీలించి ఏమున్నాయి ఏమి లేవు ఉన్న వాటిని తీసేసి లేని వాటిని రాసుకోవాలి. పప్పులు, బియ్యం, వంట నూనెలు, ఉప్పు, ఉల్లిపాయ, చింతపండు, మంచిపండు అన్నీ కూడా హోల్సేల్ షాపుల్లో కొంటే డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక పాట విందాం, అది కూడా లవ్ చేయాలా వద్దా అనేటటువంటి పాట, కుమారి 21F ఈ చిత్రం నుంచి పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫీమేల్.

ఎంపవర్డ్ చిత్రానికి రంజిత్ లిప్స్ కాల్పించినట్టు పాట విన్నారు. కందికొండ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 1:44 దాటి 4 సెకన్లు. ధీర వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ధీరా ప్రోగ్రామ్ లో డబ్బు మనీ ఎలా పొదుపుగా వాడుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కరెంటు బిల్లు ఎక్కువగా

వస్తుంది కదా. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు, టీవీలు కట్టేయడం చాలా మంచిది కదా. ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉంటుంది, మనం బయటకు వెళ్ళి ఏదో ఒక షాప్ దగ్గరకో లేకపోతే ఆరు బయట వరండాలో బాల్కనీలో కూర్చుంటాం, బట్ రూమ్ లో ఉన్నటువంటి ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. బట్ రూమ్ నుంచి వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తే చాలా మంచిది కదా. ఇలా ఏసీలు, గ్రేజర్లు వాడడం తగ్గించడం ద్వారా కూడా కరెంటు బిల్లు కూడా ఆదా చేయొచ్చు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారు, హోటల్ భోజనం ఆన్లైన్ ఫుడ్స్ డెలివరీలు తగ్గించి అవి ఆన్లైన్లో డెలివరీ, ఐ మీన్ ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏం చేస్తామంటే ఆర్డర్ పెట్టేసుకుంటాం. అలా పెట్టుకోవడం వలన ఓ జంక్ ఫుడ్స్ వచ్చేస్తుంటాయి, స్పైసీగా వేస్తారు, మసాలా దినుసులు, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అదే ఇంట్లోనే ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. కేవలం డిస్కౌంట్ ఆఫర్ ఉందనేటటువంటి ఒక నెపంతో అవసరం లేనటువంటి వస్తువులన్నీ కూడా కొనకండి. అలా కొనడం వల్ల మనకే నష్టం, ఆ వస్తువులు ఉపయోగపడవు, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మజ్ను చిత్రానికి చిన్నమయ్య ఆల్పించినటువంటి శ్రీమణి గీతం విందాం. సంగీతం గోపి సుందర్ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3. ధీర వింటున్నారు విద్యురాతి చిన్నబాబు.

0: మనీ పొదుపు చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. చిట్టీలు కట్టడం ద్వారాగా, బ్యాంకులో రికరింగ్ డిపాజిట్లు చేయడం ద్వారాగా, ఆర్డీ ఈ పొదుపు పథకం ద్వారా కూడా నెలకు కొంత డబ్బును దాచుకోవచ్చు. మీకు గనక ఆడపిల్లలు ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడం ద్వారా మంచి వడ్డీతో భవిష్యత్తుకు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర అత్యవసరాల కోసం కొంత నగదు ఇంట్లో లేదా బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి మనీ అనేది జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఈ విధంగా పొదుపు చేసుకోవడం, అవసరానికి మాత్రమే ఖర్చు చేయడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. ఇది ఈనాటి ధీరా. మరి ధీరా ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక పాట విందాం, బంతిపూల జానకి ఈ చిత్రం నుంచి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.
1: కాకా కీకీ కుకు కెచ్చే జానకి, ఓ బంతిపూల జానకి, నీ కులుకు దొత్త కుర్ర ఏడు కొక్కరకు కూతబెట్టే జానకి, నీ చెట్టు చేరడానికి

0: యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ ఫ్లాగ్ ఆఫ్ కంట్రీస్ ఫస్ట్ ఎల్ఎన్జీ పవర్ ట్రైన్ అట్ సబర్మతి. అనహత్ సింగ్ red alert for heavy to very heavy rainfall issued over Uttarakhand and West Uttar Pradesh for today. And in Asian Games, Anand Singh bagged a silver, Abhay Singh wins silver in men's singles, squash boxer Ankush Fangal assures medal. And with that we end the midday news.
1: Vintanaru Vivid Bharati FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ప్రసన్న మహారాజు చిత్రానికి ఉదిత్ నారాయణ అనురాధపూడి వారు ఆల్పించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్. స్టూడియోలో సమయం చూస్తే 2:31 దగ్గర 45 సెకన్లు. సాందడే ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం.

అందరి సందర్లో మరి చంద్రబాబు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662421 నంబర్ కు వాట్సాప్ చేయాలి. ఫస్ట్ కాస్త లాజిక్ గా ఉండేటువంటి ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మెడ ఉంటుంది కానీ తలకాయ ఉండదు, చేతులుంటాయి కానీ వేళ్ళు ఉండవు. అర్థమైంది కదా? మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. అది ఏమిటి తెలిస్తే 8662421 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై. సందరే సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిరుబాబు. హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన పాట చిత్రం ఆజాద్.

మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉండేవి కానీ రేళ్లు ఉండవు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, సందరేస్ అందరికి స్వాగతం సుస్వాగతం అను. నెక్స్ట్ సందరేస్ అందరికి స్వాగతం శాంతినగర్ నుంచి, ఓకే అక్కడ శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కేదర్ వీరేష్ రాజౌలి మండలం అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీబోలు రామకృష్ణయ్య వాసు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆదివారం అందరే సోదరికి స్వాగతం బాబు అంటున్నారు. నెక్స్ట్ మాధవ ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు హాయ్ చిన్నబాబు గారు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ కల్లా ఎస్ పెడన నుంచి పంపించారండి సుమని ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ నరేష్ మెరిసి రోజా శిరీష ఓంకార్ వీరంతా మహబూబ్ నగర్ బోసాపేట నుంచి పంపించారు. ఏం పంపేలా, హాయ్ వెల్కమ్ సందరి సందరికి బ్రహ్మయ్య కర్నూలు హాయ్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, గన్నవరం నుంచి తిరుపతి పంపించారు వీరు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నంద్యాల జిల్లా నుంచి పంపించారండి ఆత్మకూరు కౌస్తభ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఆన్సర్ రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడపల్లి నుంచి మీరు అడిగిన సమాధానం రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీ రెడ్డి ఎన్జీఓ కాలనీ రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులంబ గద్వాలి.

నుంచి దేవి, మీ ప్రశ్నకు మా ఆన్సర్ గడియారమా? హౌ కుర్చీనా? ఎలా? ఇది కొంచెం విడ్డూరంగా ఉంది. పాలెం పోలయ్య ఆలగడ్డ నందిల దగ్గర నుంచి పంపించారు, హాయ్ హలో గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటూ. ఆన్సర్ సందడి సందడి ప్రోగ్రామ్ షో టైంకి స్వాగతం. తర్వాత ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు. ఓహోహో, పెన్ క్యాప్ అట. పెన్ క్యాప్కి కూడా తల ఉంటుంది, వ్రేళ్ళు కూడా ఉంటాయి. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు. ఓహోహో, రైట్ ఆన్సర్ వీరు కూడా. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి గోవర్ధన్రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మొత్తిబాయ్. ఓ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నాగమణి గారు. తర్వాత ఎవరు? బ్రహ్మయ్య కర్నూలు, రైట్ ఆన్సర్. ఎండ్రకాయ, రైట్ ఆన్సర్ కాదు, ఎండ్రకాయని పంపారు. వేలు కూడా ఉంటాయి ఎండ్రకాయకి. ఈ ప్రశ్న వినలేదు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వినండి. నేను అడిగింది ఏంటంటే మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండి చేతి వేళ్ళు ఉండవు. నెక్స్ట్ ఎవరు పంపించి? ఇంకంతే. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అసలు చొక్కా, చొక్కాకి మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. ఇది సందరి సందరి వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. ప్రసిద్ధ నాట్యం కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది? కథాకళి ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ తెలిస్తే 8662424 నంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే విందాం. వంశీ చిత్రానికి ఉదిత్ నారాయణ, సుజాత ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి, కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది? తర్వాత ఎవరు పంపించారు, తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఉత్తరప్రదేశ్ అట నరేష్ మెర్సీ రోజా ముసాపేట నుంచి. రాంగ్ ఆన్సర్. రమేష్ దంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా, మస్తాన్ వలి ఫాతిమా గారు రైట్ ఆన్సర్ పంపించారు. జీరెడ్డి ఎన్జీఓ కాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుమని పేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, గచ్చిబౌలి నుంచి పంపించారండి ప్రసన్ను, ప్రసూన రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసూన గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లికార్జున్ అభిరామ్ కేశవ ధర్మవరం నుంచి పంపించారు, కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భవదాన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఓకే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మై జెట్ కామెడీకి. మీరు వస్తే భలే జోకులు ప్రశ్నలు అడుగుతారు, జోకు సమాధానాలు చెప్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాలంపల్లి ఆలగడ్డ నందిలో నుంచి థ్యాంక్ యూ. రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజౌలి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం చర్రాధ గారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. హాయ్ చిరంబాబు గారు బాగున్నారా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీనీష్ కహాని రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. భాస్కర్ పేట రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్యాంక్ కాలనీ నుంచి పంపించారు. ఓకే తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు రైట్ ఆన్సరే. క్యాదిరి విదేశీ రాజులమ్మ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి పంపించారు గురుకుమార్ గారు రైట్ ఆన్సరే. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చాబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్. తాతారావు గారు కానూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ చిన్నబాబు బాగున్నారా అంటూ పంపించారండి సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గద్వాల జిల్లా దేవి. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల నుంచి ఆత్మకూరు కౌస్తభ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా గౌతమ్ చౌడపల్లి చెప్పారు కదా రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, తరాలపల్లి జరుపతులు బుచ్చి గారు కాజీపేట మండలం హనుమకొండ జిల్లా రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పులిపాటి వెంకటేషు పులిపాటి.

ఈ సత్యావతి. వీరంతా పంపించారు రావళ్ళి, వారి కుటుంబ సభ్యులు, మహబూబ్ నగర్. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆ ఇచ్చిన బాబు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నల్లమ్మ. రైట్ ఆన్సరే పాపిన్న పాలెమ. హంపాపురం నుంచి పంపించారు కొప్పు మల్లేషు, జూకు ఆదెన్ ఆదెప్ప. రైట్ ఆన్సర్ పంపించారు వగ్గ శివయ్య, మంత పెద్దన్న, నాగభూషణ. వీరు కూడా వనపర్తి నుంచి, ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సుందరి ఫ్రమ్ పెనంబలూరు. రైట్ ఆన్సర్ పంపారు వీరు కూడా. ఆ ఇచ్చిన బాబు శుభ మధ్యాహ్నం అంటూ ఓకే. ఎంఎంఎస్ నివాస్, నల్లపాడు, గుంటూరు. రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. లేటుగా జాయిన్ అయ్యానండి జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. రైట్ ఆన్సర్ పంపించారు ఎల్లప్ప యాదవ్ గారు. రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు బొట్రా సురేష్, నిర్మలా, వావిల, వావిళ్ళ. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, రోజా, శిరీష. రాజస్థాన్ అట, రాంగ్ ఆన్సర్. చిన్నబాబు మీరు తెలుగులో రాసిన చదవ తెలుగులో రాశారు మీరు, లేదా ఇంగ్లీష్లో రాశారు కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అరుణ మోహన్ జీ, దివ్యబాయి, అది శృతి, ఊటుకొని నుంచి. రైట్ ఆన్సర్. ఆహా, రాంగ్ ఆన్సర్, అస్సాం అని పెట్టారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, మీ సమాధానాలు చాలామంది ఎక్కువ మంది రైట్ ఆన్సర్స్ పంపించారండి. ప్రసిద్ధ నాట్యం కథకళి కేరళం రాష్ట్రానికి చెందినది. కేరళం, కేరళం అనాలి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్నలోకి వెళదాం.

భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఏది? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వీరంతా ఈ భాష మాట్లాడుతున్నారు కాబట్టి వీరికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని, భాషాయుక్త రాష్ట్రం ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే 8662444 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతదేశం 101.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు సాందరే సాందరే విత్ యువరాజ్ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాలే చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఉగ్రవాదం విషయంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2016 పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అందుకు నిదర్శనమని ఈరోజు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచికలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ భద్రత, జనగణన, భారతీయ సంస్కృతి, వారసత్వం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, స్థానిక ఉత్పత్తులు, పోషణ తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఆధునిక భారతదేశ పితామహుడు, భారతీయ పునర్జీవన ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన గొప్ప సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్ వర్ధంతి ఈరోజు. సతీసహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించారు ఆయన. భారతీయ నవజాగరణ ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. అనేక దురాచారాల బంధనాల్లో సమాజం చిక్కుకుపోయిన ఆ కాలంలో రాజారాం మోహన్ రాయ్ మార్పు కోసం కొత్త బాటను వేశారని మంత్రి ఎక్స్వైదిగ్గా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. బాల సంజీవిని ద్వారా గర్భవతులు, బాలింతలు, పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ విభాగం విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు బీచ్ రోడ్లో మార్థాన్ 5K రెడ్ రన్ ఈరోజు నిర్వహించారు. ఎయిడ్స్ పట్ల అందరికీ అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నాయి. జపాన్లోని నగోయాలో నేడు జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాడు అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్ స్క్వాష్ లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

భారతదేశంలోనే ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఏది అని అడిగాను. సాంద్రి సంద్రి వింటున్నారు విత్యునార్జీ చిరుబాబు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. తర్వాత ఎవరు, రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, నరేష్ మెర్సి శిరీష వీరంత మూసాపేట నుంచి మహారాష్ట్ర అట రాంగ్ ఆన్సర్, కొండారెడ్డి సిద్దవట మండలం కడుపుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయ బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందరి ఫ్రామ్ పెనంలూరు పంజాబ్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను అనంతపురం నుంచి అర్రాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఓకే రామకృష్ణ గారు సునీత ఫ్రమ్ రాజోల నుంచి రైట్ ఆన్సర్, ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు, దామినేడు నుండి ఉషారాణి గారు తిరుపతి భాస్కర్ రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు, శిరీష గారు ఓకే బ్యాంకాల్ నుంచి రైట్ ఆన్సర్, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్, నరసింహారావు గారు వీరు కూడా పంపించారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు ఒక రైట్ ఆన్సర్, ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్, పాలెం పోలయ్య

2023 రిటర్న్ సార్ పంపించారు. తిరుపతి నుంచి శ్రీజిష గారు పంపించారు. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడుదల నుంచి రైట్ ఆన్సర్. మహమదీనతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఎవరు ప్రసూన గారు గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే రైట్ ఆన్సర్ వీరు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. గురుకుమార్ గారు శ్రీనగర్ కాలనీ. తర్వాత ఎవరు ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందుకైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కహాని రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడబెల్లి నుంచి అన్నమయ్య జిల్లా మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి పంపించారు కొప్పు మల్లేశు జూకు ఆదప్ప రైట్ ఆన్సర్ పంపించారు. పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యావతి రైట్ ఆన్సర్ పంపించారు మహబూబ్ నగర్ నుంచి. ఆయి చిన్నబాబు గారు మీరు అడిగిన సమాధానం అంటూ నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎల్లప్ప యాదవ్ గారు పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ పేడ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపుతులు బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు.

కాంగ్రెస్ మంత్రి వింటున్నారు వితివరాజీ. చిన్నబాబు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ భాషాయుక్త రాష్ట్రం ఏది అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, పెడ రామలక్ష్మి కళ్ళ నుంచి పంపించారండి, నరసన్న శివకం గారు ఏంటని సార్. తర్వాత ఎవరు పంపించారు, తెలంగాణ సుమని పంపించారండి. తెలంగాణ కాదండి, రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన రవీంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి రైట్ అండి. మధ్యప్రదేశ కాదు, కేదారి వీరేష్ రాజమండ్రి నుంచి రైట్ అని పంపించారండి. తర్వాత ఎవరు ఎవరండి ఆన్సర్, ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుంచి పంపించారు వీరు. కృష్ణ సంతోష స్పందన రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జనిద్ర శ్రీయాబాని చంద్రబాబు నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ గుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనగల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తమిళనాడు అంటున్నారు నరేష్ గారు మూసపేట నుంచి, రాంగ్ ఆన్సర్. ఇంకెవరో మిస్ అయ్యారు, స్కిప్ అయినాయి కొన్ని వాట్సాప్ మెసేజ్లు. సరే నేనైతే చెప్తున్నాను ఆన్సర్, భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ పంపారు. మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సరదా సరదా సాగే సందడే సందడే ప్రోగ్రామ్ వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు.

జాతీయ యువజన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాము? ప్రశ్న జాగ్రత్తగా వినండి. జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాము? ఆన్సర్ తెలిస్తే 8662484 నంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే విందాం జయం మరదేరా ఈ చిత్రానికి కుమార్ సాను స్వరంలో ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. వింటూ స్టేట్యూన్ టూ వివిధ భారతి FM 1.3 MHz పై సందడి సందడి.

మన ఫ్రెండ్స్ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ రాజుల నుంచి కేదర్ విదేశ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మాధవి ఆంజనేయులు మోదనపల్లి పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారు నరేష్ గారు మూసపేట నుంచి. కొండారెడ్డి సిద్దవట మండలం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. అనంతపురం నుంచి అర్హాద్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గునగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడుపుల నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. కౌస్తుభ ఆత్మగారు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు రైట్ ఆన్సర్. ఆయచినబాబు గారు జాతీయ యువజన దినోత్సవాన్ని. భార్గవి తాడిపత్రి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాప్తాడు మండలం మరూరా గ్రామం నుంచి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, చరణ్, మధు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు. దేవరగట్ల సంజయ నగర్ నుంచి కొత్తగూడెం రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనితల భవానీపేట గ్రామ కామారెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష ఫలితంగా, ఆహా అదే, సాతుపాటి రాము గారు, పుష్ప రాజర్తి రెండు నేను అడిగినటువంటి టూ ప్రశ్న్స్ కూడా క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. హాయ్ చిరుమాబు గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటూ. నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్. గురుకుమార్ గారు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం. ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సరే పంపించారు ఫస్ట్లో ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఏమంటారు ఆన్సర్? ఆహా కాదు కాదు, ఇంగ్లీష్ న్యూస్ వచ్చింది మాకు, అందుకు మీ ప్రశ్న తెలియలేదా. అవునా, గౌతమ్ చడబల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఒక చిన్న కోరిక, మీ వాయిస్తో మంచి డైలాగ్ చెప్పండి. అబ్బా డైలాగులా, ఇది సందరి సందరి కదా, మాట్లాడాలి కదా. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి, చెబ్రోల్ నుంచి రామకృష్ణ, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తరాలపల్లి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. అంబాపురం నుంచి కొప్పు మల్లేసు, జూకు ఆదప్ప రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఈరోజు యూత్ ఐకానిక్ స్వామి వివేకానంద జన్మదినోత్సవం అదే రోజున. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం నమస్తే చిన్నబాబు గారు, ఎమ్మనేని వెంకటేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు అమ్మదగిరిపట్నం నుంచి వేటపాలెం బాపట్ల. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాపెన్నపాలెం నుంచి పాలెం పోలయ్య ఆలగడ్డ నందేల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మవాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రతిరూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సులోచన కరీంనగర్ నుంచి. మోహన కృష్ణ కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డి నంజీవకల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీరదిన స్నేహభాని తిరిగి రొమ్మ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడియంపాటి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాయపాలెం నుంచి అట, మూసపేట నుంచి నరేష్ గారు ఆగస్టు 19 అట రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు పోలీస్ స్టోరీలో డైలాగ్ చెప్పండి చిన్నబాబు గారు, మీ వాయిస్లో అదిరిపోతుంది డైలాగ్. అబ్బో దస్తగిరి సంధ్య గారా, అబ్బో ఇది ఎక్కడ గొడవండి బాబు, ఇది సందడి సందడి అండి. సరే స్టూడియోలో సమయం చూస్తే 3:20 దాటి 3 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 1.3 MHz పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

పాట అయితే వినేశారు కదా, ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు పంపించారు. హాయ్ చిన్నబాబు అంటున్నారు. సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరు పండించే ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాజు వెట్స్ రాంబాబట కాదు. నెక్స్ట్ ఈ పాట ఇంతవరకు వినలేదు, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఇదైతే కరెక్ట్. నరేష్ గారు రాంగ్ ఆన్సర్, రాజు వాయట మొసపేట నుంచి. నెక్స్ట్ కేదిరి వీరేష్ రాజులమండ నుంచి. ఓ రైట్ ఆన్సర్, మీకు ఎలా తెలిసిపోయిందండి. నెక్స్ట్ చిన్నబాబు గారు ఎక్కడ గుర్తొస్తున్నాయండి ఈ పాటలు? ఇప్పుడే ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం, ఇప్పుడే రేడియో ట్యూన్ చేశాం.

తిరుపతి దామరేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు. ఆన్సర్ తెలియదు తెలియదు నాకు తెలియదు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారండి. అరుణ మోహన్ జీ, దివ్యాభాయ్, అజయ్ శృతి, పుష్పక విమానమా, హౌ మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు. చిత్రం పేరు రెడ్ హీరో రామ్ పోతిరేని. అంపవరం నుంచి పంపించారు కొప్పు మల్లేష్, జూకు ఆదెప్ప. రైట్ ఆన్సర్ బాబు మీ మీద ఒట్టు తెలియదు. ఆచరించి నుంచి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. నేను చెప్తాను కదా, తరాలపల్లి నుంచి జరుపుతలు బచ్చి గారు. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు పంపించారు, రాజశేఖర్ నెల్లూరు నుంచి. ఓకే రైట్ ఆన్సర్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి. ఓకే ఈ సినిమాలోనిది చిన్నబాబు సినిమాలోది సింగర్ చిట్టిబాబు. ఆహాహాహా ఓహోహో నేనేం కాదు. నెక్స్ట్ మామూలు దినతిల్ల భావనపడ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్రుడు నుంచి కృష్ణ సంతోష. రైట్ ఆన్సర్ నెక్స్ట్ నరేషు, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి వీరంతా మోసపేట నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి. రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరు, బిట్రా సురేష్, నిర్మల వావిల్ల. రైట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్ కడప జిల్లా అనంతనాగ్ త్రివేణి మణిదీప ముద్దునూరు. హాయ్ చిన్నబాబు, హ్యాపీ సండే, ఇప్పటి ట్యూన్ చేసా అంటున్నారు. ఓకేనండి హ్యాపీ సండే. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇవేనమాట. అసలు ఆన్సర్ ఏమిటి అంటే ఈ పాట ఎప్పుడు కూడా వినలేదనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. అడిగో సినిమా పేరు అడుగు. అడుగు చిత్రానికి రంజిత్ ఆలపించినటువంటి, ఐ మీన్ రేవంత్ ఆలపించిన పాట అయితే వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 3:22 దాటి 43 సెకండ్లు. ఇంకిద్దరు పంపించారండి, ఎవరెవరో చూద్దాం. చాలా స్కిప్ అయిపోయినాయి ఏమో మరి. గజ్వేల్ జిల్లా ఎర్రమిల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, జైసింహాట చెప్పేశారు. మహమ్మద్ జరిది, శ్రీవాణి, జయనిద్ర పంపించారు. అదిగో ముంబై నుంచి సింగర్ రేవంత్. ఓకే రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయాలి. తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర, ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర, ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. బద్రి చిత్రానికి రమణ గోగుల ఆలపించిన పాట.

స్టూడియోలో సమయం చేస్తే 3:34:06. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్యం వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. సౌందర్య సౌందర్యంలో నేను అడిగినటువంటి ప్రశ్న, తొలి భారతీయ చిత్రం రాజా హరీష్ చంద్ర సినిమాకు నిర్మాత ఎవరు? యాదగిరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి, సిద్ధవట మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చాబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్ మరుస్తాను రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అంబాపూర్ గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సభ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అశ్విని దత్ అంటున్నారు నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి మోసపెట్టచ్చు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. గౌతమ్ చౌడబిల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడ నుంచి పంపించారు హైదరాబాద్. రామలింగ చిరంజీవి ఆచార్య రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు పంపించారు ఎస్ దేవరగట్ల నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ పంపించారు. నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మ

గారి నుంచి నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. దుండి రాజ్ గోవిందులు పాల్కే భారతీయ భారతీయ చలనచిత్ర పితామహుడు కూడా అంటారు ఈయన గారిని అంటారు. పాలెం పాలయ్య ఆలగాడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డి నంజీవకల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దా ఎవరండి కీర్తన లిఖిత ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలవందలపాడు నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు పాపన్యపాల నుంచి. అనంతపురం సర్రాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుంటూరు నుండి ఉమా మిశ్రం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఇయర్స్ కూడా పంపించారు. మామా జయనిధి నుంచి స్నేహభావన జయనిధి రొమ్మ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. కడప నరేష్ జ్యోతి చరణ్ తీర్థప్రియ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల భవానీపురి గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తరాలపల్లి నుంచి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు గురుగల గ్రామం నుంచి పంపించారు. ఓకే లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. గౌరీ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రాయచిన బాబు గారు ఓకే. రాజా హరిశ్చంద్ర మూవీ నిర్మాత ఓకే రైట్ ఆన్సర్. సత్యభార్గవి తాటిపత్రి అనంతపురం నుంచి. నెక్స్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సరే పంపించారండి. మీ పేరు ఎక్కడ ఆన్సర్ ఒక్కటే వచ్చింది. సుమనీనా పెడన్ నుంచి పంపించారు సుమని. నెక్స్ట్ శ్యామలా వెంకటేష్ గారు ఏకలేమి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరండి ఓకే రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అంపపూర్ గ్రామం నుంచి కొప్పు మల్లేసు జూకు ఆదెప్ప రైట్ ఆన్సర్ పంపించారు. నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ దివ్యాభాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్. కాదు కండి రాంగ్ ఆన్సర్ అండి నేను చెప్తాను. హాయ్ చిరబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఉయ్యూరు నుంచి లత ఓకే రైట్ ఆన్సర్. చింతరపూడి నుండి బోనాసి ఆదం మల్లేశ్వరి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బిట్ర సురేష్ నిర్మల వావిల్ల రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తొలి భారతీయ చిత్రం దాదా రాజా హరిశ్చంద్ర. ఈ సినిమాకు దాదా సాహెబ్ పాల్కే వీరైతే నిర్మాత. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

దేవీపుత్రుడు చిత్రానికి ఉదిత నారాయణ చిత్రాలు బిజిట పాట విన్న తర్వాత శ్రుడులు సమయం చేస్తే 3:40 దాటి 30 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సాందరే సాందరే వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. నేనైతే ఒక పాట వినిపిస్తాను, ఎప్పుడు వినటువంటి చక్కటి మెలోడీ. ఈ పాట విన్న తర్వాత చిత్రం పేరు చెప్పండి సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. పాట అయితే జాగ్రత్తగా వినండి, వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

మీరు విన్న ఆ పాట ఏ చిత్రంలోనిది? ఇప్పుడిప్పుడే ఆన్సర్స్ అయితే వస్తాయి, ఇప్పటిదాకా ఏమీ రాలేదు. ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎందుకలా? చేబ్రోలు, రామకృష్ణ, సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్. ఆన్సర్ ఎక్కడా లేదు. ఓకే, కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. ఏమని? నిన్నే చూసిన, నన్ను చూసారా మీరు? చిత్రం పేరండి తాతారావు గారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి, లవ్లీ అట, చాలా పాట చాలా బాగుంది కదా. అనంతపురం నుంచి, హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి. రైట్ ఆన్సర్, సూపర్, తెలిసిపోయింది వీరికి. జ్యోతి చరణ్, తీర్థప్రియ, నరేష్, వీరంతా పంపించారు కడప నుంచి. రైట్ ఆన్సర్ కలవందరపాటు గ్రామం నుంచి కాశీముత్తు తేవలే. కల్కి 2 అట, ఆహాహా కాదు. తిరుపతి దామిరెడ్డి నుండి హుషారని భాస్కర్ రావు గారు ఆన్సర్ అట్టు. శ్రీవాణి, శ్రావణి భార్గవి అట, సుభాష్ నారాయణ కాదు. దేవసేన తిరుపతి నుంచి పంపించారు, కాదండి. వేడుకు చేద్దామట. కడప జిల్లా నుంచి ముందునూరు అనంతనాగ్ త్రివేణి. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? రత్నం వైజాగ్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. శ్రీనివాస్ బెంగళూరు, కాదండి, నేను చెప్తాను ఆగండి. సెగట, సెగ, సెగ, రామకృష్ణ, వాసుదేవ, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్. నెల్లూరు నుంచి పంపించారు, కాదు. హాయ్ మూవీ పేరు అంటూ దస్తగిరి సంధ్యగారు పొద్దుటూరు నుంచి. హాయ్ మూవీయా? మూవీ పేరు హాయా? మీరు నాకు హాయ్ చెప్పారు, నేను హాయ్ అంటున్నారండి. నెక్స్ట్, ఓకే, వేడుక చేద్దామట, కాదు. రాన్ కాదు, కాదు. దాదాసాహెబ్ పాల్కే, కేదరి విరేష్ రాజుల మండలి నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఓకే, శ్రావణ్ కుమార్ గారు లెగుంటపాడు నుంచి పంపించారు, నెల్లూరు. రైట్ ఆన్సర్ శ్రావణ్ కుమార్, షౌసీర్. తర్వాత ఎవరు, ఇంకెవరు ఉన్నారు? తిరుపతి దామిరెడ్డి నుంచి పంపించారని భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. ఇప్పుడు పంపించారు. పాలంపోలే ఆలగడ్డ నందిలో నుంచి పంపించారు. హాయ్ మూవీలో అదట, కాదు. తక్కువ మంది పంపించారు, చాలా మందికి తెలియదు. చాలా వండర్ఫుల్ సాంగ్ కదా, వినడానికి కూడా బాగుంది. ఆన్సర్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇది కొత్తగా వస్తున్న చిత్రం, 2015లో తీసిన సినిమా అనమాట, విడుదలైంది. చాలా చాలా చక్కగా ఉన్నటువంటి

అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం విన్న వాళ్ళు కూడా ఉన్నారనుకుంటా మన శ్రోతల్లో. సరే, సంగ్రే సంద్రిలో మరో ప్రశ్న అడగడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఆ ఆన్సర్ అయితే ఇది ఒక పొడుపు కథ, ఐ మీన్ సామెత లాంటిది, పూరించాల్సి ఉంటుంది. రామానగర్ గుడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా పంపించారండి. ఈ పాట ఇంతకు ముందు వినిపించిన పాటల్లో ఏ సినిమాలోనిది కాదా, ఏ సినిమాలోనిది అని అడుగుతున్నారు నన్ను. నెక్స్ట్ లవ్ యూ అన్నయ్య, ఎవరిల్లు నూతనంగా వస్తున్న శ్రోత, మంచి పాటలు వినిపిస్తున్నందుకు వీరు చాలా ఇష్టపడుతున్నారు. పేరైతే పేరు పంపించలేదు. ఓకే, లతా మోహన్ గారట. నెక్స్ట్ మహమ్మద్ జైదర్ స్నేహభాను చరిత్ర పంపించారు. స్విమ్మింగ్ పూల్ ఇంకా టైప్ చేస్తున్నారు, నేను ఆన్సర్ రివీల్ చేశాను. అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ క్యాథరిన్ రాజులమండ్రి నుంచి పంపించారు. ఆన్సర్ అదే స్విమ్మింగ్ పూల్. ఓకే, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇంకా ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు, ఆన్సర్స్ అయితే పంపించకండి. ఎల్లప్ప యాదవ్ గారు సెగ సెగ అంటూ పంపిస్తున్నారు. నెల్లూరు నుంచి రాజశేఖర్, మోసాపేట నుంచి నరేష్ మెర్సి శిరీష ఇప్పుడు పంపించాడు. లక్ష్మీ నరసింహ ఓంకార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న జాగ్రత్తగా వినండి. సామెతలు ఉంటాయి, సామెతలు ఒకటి పూరించాల్సి ఉంటుంది. ఇది చాలా అందరికి తెలిసిన సామెతే, చాలా మంది పంపిస్తారని అనుకుంటున్నాను. ఊరు పొమ్మంటుంది, ఊరు పొమ్మంటే ఎవరో ఒకరు, అంటే ఎవరో ఒకరు పిలవాలి కదా, ఎవరు రమ్మంటున్నారు. ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. ప్రియా ఓ ప్రియా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట, సంగీతం కోటి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొంటూ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని యువత ఒక పురాతన భావిని శుభ్రం చేస్తున్న వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులు 2,04,00,000 రూపాయల వ్యయంతో ఎంఈ రోడ్డు నుంచి ఈదుకూడి గ్రామం వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే 2,10,00,000 రూపాయలతో పెద్దతుమ్ముడి గ్రామం వరకు నరసప్ప చెరువు గ్రామం వరకు నూతన రహదారి నిర్మాణ పనులకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఈరోజు భూమి పూజ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో అంగన్వాడీ ఉత్సవం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పాల్గొన్నారు. బాల సంజీవిని ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషణ్ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తోందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు పర్యటించారు. సబ్బవరంలో 1,60,00,000 రూపాయల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుపతిలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు వారణాసి రామ్ మాధవ్ ఈరోజు సందర్శించారు. మన్ కీ బాత్ కార్యక్రమం కేవలం రేడియో ప్రసంగం కాదని, అది దేశ ప్రజల భావోద్వేగాలకు ప్రతిరూపమైన ప్రజా గొంతుక అని ఆయన అభివర్ణించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, ముందస్తు ఆరోగ్య సంరక్షణ కీలకమని రాష్ట ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఆటలకు దగ్గరగా ఉండాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూచించారు. చండీగఢ్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన మార్తాన్ను సైనా నెహ్వాల్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఆసియా క్రీడల స్క్వాష్లో మహిళల పురుషుల సింగిల్స్లో రజత పతకాలను భారత క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. దీంతో భారత పతకాల సంఖ్య 32కు చేరుకుంది.

స్టూడియోలో సమయం చూస్తే 4:04 దాటి 4 సెకండ్లు. అందరే సాధనలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి ఆ ప్రశ్నకి ఆన్సర్స్ అంటే ఊరు పొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారనే దానికి మన సామెతను పూరించిన వారు చాలామంది ఉన్నారండి. 40+ వచ్చాయి అనుకుంటా. చూద్దాం. రామానగరపు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. చాలా ఈజీ కదా. కేదిరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి దామిని నుండి రాణి హుషారెడ్డి గారు, భాస్కర్ రావు గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. పొమ్మంటం లేదు, అదే రమ్మంటుందండి. మీరు పొమ్మంటుంది అంటున్నారు. మీరు ఫోన్ నెంబర్ చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు మీ ప్రశ్నకు ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి 8662488114. ప్రదీప్ గారు నూతనంగా వస్తున్నటువంటి శ్రోత అండి. స్వాగతం సుస్వాగతం అండి వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేస్తూ ఉండండి. దోస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడబజల నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి పంపించారండి అక్షయ విరాట్, వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాళ్లపల్లి నుంచి తిరుపతులు బచ్చయ్య గారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ రైట్ ఆన్సర్. జీరెడ్డన్న ఎన్జీవో కాలనీ రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి రైట్ ఆన్సర్. నరేష్ రోజా శిరీషవంకర్ లక్ష్మి మొసపేట నుంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చిన్నబాబు. నెక్స్ట్ ఎవరు

రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఆదర్శ్ హిందూపురం నుంచి, శ్రీ సత్యసాయి జిల్లా నుండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊరు పంపంటుంది, ఎవరు రమ్మంటున్నారు? ఆశా శ్రీనివాస్, బెంగళూరు. రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎన్నితల భావనపడి గ్రామం నుంచి పంపించారు కామారెడ్డి. రైట్ ఆన్సర్. హాయ్ ఆన్సర్ అంటూ పంపించారు, ఎవరు? కరెక్టేనా అంటున్నారు. పేరేమ్మా, మీ పేరు పంపించట్లేదు మీరు. ఓకే, పేరైతే పంపించట్లేదు నాకు తెలిసి. మోహన్, లతా మోహన్ గారు. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఆన్సర్ ఈస్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సుమని, పెడ నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిన్నబాబు గారు పంపించారు కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి. రైట్ ఆన్సర్. ఆయ్, నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సరదా సరదాగా నవ్వుకున్నాం, సరదా సరదాగా నవ్వుకున్నాం సార్. కార్యక్రమం ఎంతో బాగుంది. మరలా ఎప్పుడు మీరాక. పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి ఆదా మల్లేశ్వరి కార్తీక్ తరుణ్ ఆదిశేషు. వస్తా వెళ్ళొస్తా. కర్నూలు జిల్లా గుణిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనద్రి శ్రీభాను జైనద్రి పంపించారు. ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి. రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. రైట్ ఆన్సర్. ఊరు బొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారు? ఆన్సర్ వచ్చేసి ఎవరు, మీ పేరు? ఓకే, ఆన్సర్ అయితే పంపించట్లేదండి వీరు. పేరు ఆన్సర్ అయితే పంపిస్తున్నారు కదా, పేరు పంపించట్లేదు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ ఒక సేవ ఏమంత పెద్దన్న. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్లమ్మ పాపన్యపాల నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాపన్నపాల నుంచట. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీ పండించి. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు? నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీచాబోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరంతా. రైట్ ఆన్సర్. ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ అండి. సారీ. హాయ్ చిరుమబు గారు, ఊరు పంపంటుంది, ఇల్లు రమ్మంటుందట. సత్యమార్గవి తాడిపత్రి నుంచి. ఊరు పంపంటప్పుడు ఊట్లో ఉంటుంది అంటే ఊర్లోనే ఇల్లు ఉంటుంది కమ్మా. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఎస్ ఎస్ చీరాల రాంబాబు గారు. ఎస్ అంట, నూతనంగా వస్తున్న శ్రోత అండి వీరు. ఇలాగే వాట్సాప్ చేస్తుండండి, ఆన్సర్ పంపించండి. ఆ సూపర్ సాంగ్స్ అంటున్నారు వీరే. థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఏముందండి, పెద్దవారిని పలకరిస్తే చాలు. ఏముంది బాబు, నాకు ఊరు పొమ్మంటుంది, కాడ రమ్మంటుంది అంటుంటారు. కానీ వాళ్ళు అలా ఎందుకు అంటారు నాకైతే అర్థం కాలేదు. అంటే వయసు అయిపోతుంది అనే దానికి అర్థం అనమాట. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వివిధాలోకి ఎంటర్ అయిపోయాం. వివిధాలో ఏ చిత్రంలోని పాటలు విందామో అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక పాట అయితే విందాం. ఓకే, వరంగల్ జిల్లా చేరాల రాంబాబు గారు, చేరాల చంద్రకళ, చేరాల పవన్ రాజు, చేరాల గణేషు, చేరాల రాంబాబు. ఆటో డ్రైవర్ అటు వీరు. హాయ్ అండి, సూపర్ సాంగ్స్ అంటున్నారు. ఆన్సర్స్కి సమాధానం, నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ కూడా పంపించండి అండి రాంబాబు గారు. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే నేను వివిధాలోకి వెళ్లే ముందు ఒక పాట అయితే విందాం. ఆ పాట చాలా సూపర్ హిట్ సాంగ్, వింటూనే ఉండండి. వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వివిధ విత్ యువరాజ్ చిరబాబు. 2 3 4 4 3 2 come on do it 1 2 3 4 good 4

సంగీత ప్రోగ్రామ్ లో మనం ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా. ఒకే సినిమా నుంచి మేజర్ చంద్రకాంత్ 1993లో విడుదలైనటువంటి చిత్రం, కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో ఎన్టీ రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కీరవాణి గారు సంగీతం అందించారు. ఒక ఎన్టీ రామారావు గారు పుణ్యభూమి నాదేశం అనే పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబొమ్మన, అల్లూరి సీతారామరాజు, నేత సుభాష్ చంద్రబోస్ ఈ పాత్రలు పోషించి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రికార్డు సాధించింది. ఇదే చిత్రం నుంచి ఈనాటి ప్రోగ్రాం వివిధాలో అన్ని పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతదేశం 101.3 MHz పై వివిధ వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక, యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఈ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ముందుగా చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. చూడాలనుంది ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట. గోదావరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్.

శ్రోతల గమనిక, ఆర్ఆర్బీ రైల్వే కొలువులకు ఎలా సన్నద్ధం కావాలి? ఈ అంశం గురించి పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి సాయి మహాంత్. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమవుతుంది. అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించిన కొన్ని వివరాలు వింటారు. మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో. తర్వాత పాటు వినండి. మహర్షి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్టు ఈ చిత్రం కోసం చిత్రపైన పాట వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాతి పాట వినండి. ప్రేమికుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ మరియు ఎస్పి పల్లవి పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రమంది కార్యక్రమంలో చివరిగా వినండి. సర్లేరు నీకెవరి చిత్రం కోసం బి ఫ్రాక్ పాడిన పాట వింటారు.

0: మరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 5:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి, ఆర్ఆర్బి రైల్వే కొలువులకు ఎలా సన్నద్ధం కావాలి, ఈ అంశం గురించి పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి సాయి మహంత్. వినండి, ఆర్ఆర్బి రైల్వే కొలువులకు ఎలా సన్నద్ధం కావాలి.
1: శ్రోతలకు నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో ఎంతోమంది యువత వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో చాలామంది లక్ష్యంగా పెట్టుకునే ఉద్యోగాల్లో భారతీయ రైల్వేలోని ఉద్యోగాలు కూడా ముఖ్యమైనవి. దేశంలోనే అతిపెద్ద నియామక వ్యవస్థల్లో ఒకటైన రైల్వే ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్ వంటి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి, ప్రిపరేషన్లో ఎలాంటి వ్యూహాలను పాటించాలి, అభ్యర్థులకు ఎదురయ్యే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ఉపయోగపడే విలువైన సూచనలను అందించేందుకు ఈరోజు మనతో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారు. సార్ నమస్తే. సార్
2: నమస్తే.

0: చండి
1: సార్, రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ప్రస్తుత అభ్యర్థులకు ఎలాంటి ప్రధాన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి?
0: భారతదేశంలో అతిపెద్ద సంస్థ భారతీయ రైల్వే సంస్థ. ఈ భారతీయ రైల్వే సంస్థ ప్రతి ఏటా వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. వీరు నిర్వహించే పరీక్షల్లో 10వ తరగతి విద్యార్హతతో గ్రూప్ డి ఎగ్జాము, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్హతతో మరియు డిగ్రీ విద్యార్హతతో ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద కొన్ని ఉద్యోగాలని, అందులో కొన్ని ఏమో ఇంటర్మీడియట్ విద్యార్హతతో మరికొన్ని ఏమో డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాల నియామకాలు చేపడుతుంది. అదేవిధంగా బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, అలాగే ఐటీఐ 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి కొన్ని టెక్నికల్ జాబ్స్ కూడా, జాబ్స్ సంబంధించిన నియామకాలు కూడా రైల్వే సంస్థ చేపడుతుంది. ఇందులో ఏఎల్పి, గూడ్స్ గార్డ్, టీసీ, కమర్షియల్ క్లర్క్, ఈ ఉద్యోగాలన్నీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రతి ఏటా నియామకాలు చేపడతాయి.
1: సార్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్ వంటి రైల్వే పరీక్షల మధ్య ప్రధాన తేడాలు ఏమిటి సార్?
0: గ్రూప్ డి అంటే 10th క్లాస్ విద్యార్హతతో ఉండే ఉద్యోగం. ఆ గ్రూప్ డి ఉద్యోగాలలో ట్రాక్మెన్, హెల్పర్, కలాసి ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇది రైల్వే ఉద్యోగాల్లో ఉండే అత్యంత తక్కువ కేటగిరీ పోస్ట్. దీని తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఎన్టీపీసీలో ఉండే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఇంటర్మీడియట్ విద్యార్థులు సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమాతో ఏఎల్పి, గూడ్స్ గార్డ్ ఇలా టెక్నికల్ జాబ్స్ అన్నింటికి రైల్వే రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. ఈ మూడింటిలో తేడా ఏంటంటే వాళ్ళ ఉద్యోగాల సరళి, ఉద్యోగం నిర్వహించే సరళి, అలాగే క్యాడర్స్. 10th క్లాస్కి లోయర్ క్యాడర్ అంటాం, ఇంటర్మీడియట్కి క్లర్కల్ క్యాడర్ అనుకోవచ్చు, డిగ్రీతో ఆఫీసర్ క్యాడర్ అనుకోవచ్చు.
1: సార్, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? తప్పనిసరిగా
0: ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే ఉద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా ముందు నోటిఫికేషన్ చదవాలి. నోటిఫికేషన్లో సిలబస్ ఉంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. విద్యార్హత ఉండి, వయసు ఉండి నోటిఫికేషన్లో మనం సిలబస్ సరిగ్గా చూసుకుంటే, ఆ సిలబస్ ప్రకారం మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రైల్వే జాబ్ కొట్టచ్చు.
1: సార్, రైల్వే పరీక్షల్లో సాధారణంగా ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, వాటి ప్రాధాన్యత ఎలా ఉంటుంది సార్?
0: రైల్వే పరీక్షల్లో ప్రధానంగా అర్థమాటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఈ 4 విభాగాల మీద ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మనం గమనించాల్సింది అంటే మిగిలిన అన్ని పోటీ పరీక్షలకి ఇంగ్లీష్ ఉంటుంది, కానీ రైల్వే ఎగ్జామ్కి ఇంగ్లీష్ ఉండదు. అది పశ్చిమ ప్రకాశం మరియు మార్కాపురం ప్రాంత ప్రజలకి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మన విద్యార్థులు ఎక్కువ మంది ఇంగ్లీష్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అర్థమాటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, సైన్స్ ఈ సరిగ్గా ప్రిపేర్ అయితే రైల్వేలో జాబు రావడం జరుగుతుంది.
1: సార్, రైల్వే ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులు సిలబస్ని ఎలా విభజించుకొని చదవాలి సార్?
0: ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా సరే సిలబస్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. ముందు నోటిఫికేషన్ సిలబస్ని ప్రింట్ తీసుకోవాలి లేదా రాసుకోవాలి. అందులో మనకు బాగా తెలిసిన విషయాలేంటివి, కొంత అవగాహన ఉన్న విషయాలేంటివి, అసలు అవగాహనే లేని విషయాలేంటివి, 3 భాగాలుగా విభజించుకొని మనకు తెలిసిన విభాగాల్లోనేమో పట్టు సాధించాలి. అవగాహన లేని విషయాల్ని నిపుణుల దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. కష్టమైన ప్రశ్నలు వచ్చే విభాగాల్లోనేమో ఇంకా పట్టు సాధించాలి.
1: సార్, మ్యాథమెటిక్స్లో ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ముఖ్యమైన అంశాలు ఏంటి, వాటిపై అభ్యర్థులు ఎలా పట్టు సాధించాలి?
0: మ్యాథమెటిక్స్లో ఎక్కువగా మీకు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉండే గణితంలో ప్రశ్నలు వస్తాయి. వీటిలో ముఖ్యంగా లాభాలు, నష్టాలు, నిష్పత్తులు, శాతాలు, ట్రైన్స్, బార్ వడ్డీ, చక్రవడ్డీ వీటి మీద ప్రశ్నలు వస్తాయి. అవియే కాకుండా కొద్దిగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆల్జీబ్రా, టెక్నోమెట్రీ, జామెట్రీ, క్షేత్రమితి ఈ 4 విభాగాల మీద కూడా పట్టు సాధిస్తే రైల్వేలో ఉద్యోగం త్వరగా సాధించవచ్చు.
1: సార్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ విభాగంలో వేగం ఖచ్చితత్వం

0: పెంచుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి?
1: జనరల్ ఇంటెలిజెన్స్ పేరులోనే ఉంది. ప్రతి ఒక్క అభ్యర్థికి ఖచ్చితంగా ఉండాల్సిన మానసిక సామర్థ్యం. ఈ మానసిక సామర్థ్యం మీద ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇందులో మీరు ఆ మానసిక సామర్థ్యం మీద క్వశ్చన్స్, డైరెక్షన్స్, దిశల మీద, రక్త సంబంధాల మీద, ర్యాంకింగ్ మీద, సీటింగ్ అరేంజ్మెంట్ మీద, వీటి మీద అడుగుతుంటారు. ఇవి నేర్చుకోవడం చాలా ఈజీ అండి. అలాగే కరెంట్ అఫైర్స్ కోసం మాత్రం మీరు ఏం చేయాలి అంటే రోజు పేపర్ చదవాలి. అలాగే ఒక ప్రముఖ దినపత్రికలు, ఒకటి తెలుగు మీడియం, ఒకటి ఇంగ్లీష్ మీడియం తీసుకొని ప్రిపేర్ అయితే మీకు పట్టు సాధించవచ్చు. ప్రతిరోజు దినపత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ నోటిఫికేషన్కి ముందు, ఒక సంవత్సరం ముందు వరకు ఉండే కరెంట్ అఫైర్స్ మీరు క్షుణ్ణంగా చదవాలి. అలాగే నెల నెల మ్యాగజైన్స్ చదవాలి.
0: జనరల్ సైన్స్ కోసం అభ్యర్థులు ఏ స్థాయి వరకు చదవాలి? అంటే ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలను ఎలా ప్రిపేర్ కావాలి సార్?
1: రైల్వే ఎగ్జామ్స్లో కీలక పాత్ర జనరల్ సైన్స్దేనండి. ఈ జనరల్ సైన్స్లో మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టేట్ మరియు ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని అందులో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పోటీ పరీక్షల కోణంలో చదవాలి. ఆ కోణంలో చదివితే ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన సైన్స్లో మార్కులు తెచ్చుకుంటే రైల్వేలో ఉద్యోగం త్వరగా సాధించవచ్చు.
0: సార్, కరెంట్ అఫైర్స్ మరియు రైల్వే రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ కోసం రోజువారీగా ఎలాంటి ప్రిపరేషన్ విధానాన్ని పాటించాలి?
1: ముందుగా చెప్పినట్లే ప్రతిరోజు దినపత్రికను చదువుతూ, ఆ దినపత్రికలో చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక అంశం కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్న అంశాన్ని తీసుకొని దాని యొక్క స్టాక్ జీకే, దాని మూలాలలోకి వెళ్ళి చదవాలి. దానివల్ల మీకు స్టాక్ జీకే కవర్ అవుతుంది, అలాగే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. అలాగే ప్రతి వారంలో ఒకసారి ఆ వారమంతా జరిగిన కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేసుకోవాలి. చదవడం ఎంత ముఖ్యమో కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేసి గుర్తు పెట్టుకోవడం అంతకంటే ముఖ్యం.
0: రైల్వే పరీక్షల్లో టైం మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమైంది? అలానే ప్రతి ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయించకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్?
1: రైల్వే ఎగ్జామ్స్లో మిగతా అన్ని ఎగ్జామ్స్ కంటే కూడా నెగటివ్ మార్కింగ్ ఎక్కువ ఉంటాయండి. మిగతా అన్ని పోటీ పరీక్షల్లో ప్రతి 4 తప్పులకు గాను 1 మార్క్ తీసేస్తారు, కానీ ఇక్కడ 3 తప్పులకే 1 మార్క్ తీసేస్తారు. 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ఉద్యోగాభ్యర్థులు చాలా జాగ్రత్తగా తెలిసిన ప్రశ్నలకే సమాధానం చేస్తూ జాగ్రత్తగా పరీక్ష రాయాల్సి వస్తుంది. అయితే ఉద్యోగాభ్యర్థులు ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ చూడాలి. ముందుగానే ప్రాక్టీస్ పేపర్లు తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసే విధానం ఏంటంటే ఎగ్జామ్లో టైం ఎలా అయితే ఇస్తున్నారో ఆ టైం ప్రకారమే ఇక్కడ కూడా ఎగ్జామ్ రాయాలి. టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. పేపర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్లో తప్పులు దొరికినవి విశ్లేషించుకోవాలి. ఎంత టైంలో ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తున్నాము, అందులో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఏం తప్పులు పోతున్నాయి, ఆ తప్పులు ఎందుకు పోయాయి, పొరపాటు సరిదిద్దుకోవాలి. అలాగే వేగం పెంచుకుని ఇంకా ఎక్కువ ప్రశ్నలు అటెంప్ట్ చేసే విధానం మన మార్క్ టెస్ట్ ద్వారా మనకు అలవాటు అవుతుంది.
0: సార్, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ను విశ్లేషించడం ద్వారా అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
1: ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ విశ్లేషించడం ద్వారా ఉద్యోగం రావడానికి త్వరగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే పరీక్షల్ని సరళిని గమనిస్తే ఖచ్చితంగా ప్రీవియస్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే రిపీటెడ్ గా అడుగుతున్నారు. అడిగే స్థాయి మారుతుంది తప్పితే అడిగే ప్రశ్నలు, టాపిక్స్ మారట్లేదు. ఖచ్చితంగా ఆ ప్రశ్నల సరళి పట్టుకుంటే ఈజీగా ఉద్యోగం సాధించవచ్చు.
0: సార్, రైల్వే ఎగ్జామ్స్ లో నెగటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ప్రశ్నలను అటెంప్ట్ చేసే సరైన వ్యూహం ఏంటి సార్?
1: ఏ పోటీ పరీక్షకైనా కానీ రైల్వే జాబ్స్ తో పాటు ఆ ఎగ్జామ్స్ లో టైం ఎంత ఉంది, ఆ టైం ప్రకారం మనం అటెంప్ట్ చేసేటప్పుడు సమయాన్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. 1, మొదటి రౌండ్ లో మనకు చూడగానే చేయగలిగేవి, మనకు బాగా వచ్చినవి అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 2వ రౌండ్లో 50-50 ఛాన్సెస్ లేదా కొద్దిగా క్యాలిక్యులేషన్స్ చేస్తే వచ్చేవి, ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. 3వ రౌండ్లో అవి ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ చేసే విధంగా కొన్ని ఉంటాయి. అట్లాంటి ట్రిక్స్ ద్వారా మనం చేయగలగాలి. ఇలా చేసి కష్టంగా ఉన్న క్వశ్చన్స్ లేదా మనకు రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. దానివలన మనకు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
0: సార్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తెలుగు మాధ్యమం నుంచి వచ్చే విద్యార్థులు రైల్వే ఎగ్జామ్స్ లో ఎదుర్కొనే సాధారణ సమస్యలను ఎలా అధిగమించాలి?
1: తెలుగు మీడియం అభ్యర్థులకి రైల్వే ఉద్యోగాలలో పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లేదు కాబట్టి. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు

0: జనరల్ సైన్స్, ఈ విషయాల మీద పట్టు సాధించుకొని ఒక 3 నుంచి 6 నెలలు కనీస ప్రిపరేషన్తో ప్రిపేర్ అయ్యి సిలబస్ 60% నుంచి 80% వరకు పూర్తి చేసిన తర్వాత మాక్ టెస్ట్లు రాస్తే ఉద్యోగం రాకపోవడం అంటూ ఉండదు.
1: సార్, రైల్వే ఉద్యోగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ స్టాండర్డ్స్ వంటి అంశాలపై ముందుగా ఏమైనా దృష్టి పెట్టించాలా సార్?
0: మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రైల్వే ఎగ్జామ్స్కి ఉన్న తేడా ఇంగ్లీష్ ఎలానో ఈ ఫిజికల్ టెస్ట్ కూడా అలాంటిది. ఫిజికల్ టెస్ట్లో ఏమవుతుందంటే గ్రూప్ డి అభ్యర్థులకి పురుషులైనా మహిళలైనా 20 నుంచి 30 కేజీల బరువుని ఎత్తుకొని కొద్ది దూరం నడవాల్సి వస్తుంది. అలాగే మిగిలిన వాటికి వాళ్ళకి ఐ టెస్ట్ ఉంటుందండి, కంటి పరీక్ష ఉంటుంది. విజన్ సరిగ్గా లేని వాళ్ళకి, అలాగే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి, కొన్ని రకాల ఉద్యోగాలకి రైల్వేలో అర్హత ఉండదు.
1: సార్, రైల్వే ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న యువతకు, ముఖ్యంగా మొదటిసారి పోటీ పరీక్ష రాస్తున్న వారికి మీ విలువైన సూచనలు ఏంటి సార్?
0: రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వడానికి చాలా మంది యువత గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంది. వీళ్ళకి రైల్వే ఉద్యోగం అనేది ఒక కళ. రైల్వే ఉద్యోగం సాధించాలి అంటే ముఖ్యంగా మీరు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ చేయాలి. దానికోసం ముందు సిలబస్ చూడాలి, సిలబస్లో ఏ అంశాలున్నాయి, వాటికి ఏం బుక్స్ అవసరం, అదేవిధంగా ఆ బుక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, అలాగే ఏ గైడెన్స్ కావాలి, ఇవన్నీ తీసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు ప్రిపేర్ అయితే రైల్వే ఉద్యోగం సాధించవచ్చు. అయితే రోజుకు 6 నుంచి 8 గంటల సమయాన్ని మీరు అర్థమ్యాటిక్ లేదా మ్యాథ్స్కి 2 నుంచి 2.5 గంటల సమయం కేటాయించండి. రీజనింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి 1 నుంచి 1.5 గంటల సమయం కేటాయించండి. జనరల్ సైన్స్కి 1 గంట సమయం కేటాయించండి. అలాగే కరెంట్ అఫైర్స్కి మాత్రం 1.5 గంటల సమయం కేటాయించండి. ప్రతి వారం చివరిలో మాత్రం ఆ వారమంతా చదివిన దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ వల్ల టైం వేస్ట్ అని అనుకోవద్దు. ఈ రివిజన్ వల్లే మీకు ఉద్యోగం సాధించడానికి చాలా త్వరగా అవకాశం ఉంటుంది. సిలబస్ 60 నుంచి 70% లేదా 80% పూర్తయిన తర్వాత మాక్ టెస్ట్లు రాయండి. మాక్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా మన లోపాలు తెలుస్తాయి, మనం ఏం చదివామో అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారనే తెలుస్తుంది. దాని ద్వారా మనము పరీక్షా కేంద్రం కంటే ముందుగానే మన లోపాలను సరిదిద్దుకోవచ్చు. దీనివలన మన గ్రామీణ ప్రాంత అభ్యర్థులు రైల్వేలో త్వరగా ఉద్యోగం సాధించవచ్చు.
1: సార్, ఒక అభ్యర్థి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే ప్రిపరేషన్ ప్రారంభించడం సరైన విధానమేనా?
0: ఏ అభ్యర్థి అయినా కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఒక లక్ష్యంగా, రైల్వే ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థి ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీనో లేదా బీటెక్ చదువుతున్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్లకు ఆ కోర్స్ అయిపోయేలోపు లేదా కోర్సు అయిపోయిన తక్కువ వ్యవధిలోనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నప్పుడు లేదా బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత మిగతా సమయాన్నింటినీ వృధా చేస్తున్నారు. ఆ సమయాన్ని వారికి సరిగ్గా వినియోగించుకుంటే వాళ్లకి రైల్వేనే కాదు, వాళ్లకు ఆశించిన ఏ ఉద్యోగమైనా వస్తుంది.
1: సార్, చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నప్పటికీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్న అభ్యర్థులు తమ వ్యూహంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి సార్?
0: ఒక పరీక్ష రాస్తున్నప్పుడు ఫెయిల్ అవ్వడం అనేది సహజం. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎక్కడ లోపాలున్నాయి, మన లోపాలు మనం తెలుసుకుంటే అదే సగం విజయం. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంతమందికి సమయం సరిపోదు, కొంతమందికి చదివిన ప్రశ్నలాగే ఉంటుంది కానీ జవాబుకి 2-3 ఆప్షన్స్లో తడబడుతూ ఉంటారు. ఇలా రావడానికి కారణం ఏంటంటే ముందు మాక్ టెస్ట్లు రాయకపోవడం. మాక్ టెస్ట్లు రాస్తూ సబ్జెక్టులో డెప్త్ పెంచుకుంటూ సరిగ్గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ వస్తుంది.
1: సార్, చివరిగా ఆర్ఆర్బి పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్?
0: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకి ముఖ్యంగా గణితం మీద, రీజనింగ్ మీద పట్టుండాలి. ఈ గణితము రీజనింగ్ మీద పట్టు కోసం మీరేం చేయాలి అంటే కనీసం 25 నుంచి 30 వరకు స్క్వయర్స్ నేర్చుకోవాలి, 15 నుంచి 20 వరకు క్యూబులు నేర్చుకోవాలి, ఎక్కాలు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు క్యాలిక్యులేషన్స్కి టైం తగ్గుతుంది. అలాగే ట్రిక్స్ నేర్చుకోవాలి, స్పీడ్గా చేసే టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం మనకు ఎగ్జామ్లో ఎక్కువ సమయం పట్టే మ్యాథ్స్కి టైం తగ్గితే ఎక్కువ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. దానివల్ల మనం త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ స్కోర్ చేసి.
1: ఇప్పటి వరకు మన కార్యక్రమంలో రైల్వే ఉద్యోగాల కోసం నిర్వహించే ఆర్ఆర్బి పరీక్షలకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను తెలుసుకున్నాం. పరీక్ష విధానం, సిలబస్ ప్రిపరేషన్ విధానం, సమయపాలన, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మాక్ టెస్ట్.

0: తో పాటు అభ్యర్థులు పాటించాల్సిన వ్యూహాలపై మనం చర్చించుకున్నాం. రైల్వే ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి అభ్యర్థి సరైన ప్రణాళికతో, క్రమశిక్షణతో, నిరంతర సాధనతో ముందుకు సాగాలి. ముఖ్యంగా అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, సిలబస్, పరీక్షా విధానం మరియు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొని రైల్వే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు విలువైన సూచనలు అందించిన పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారికి ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురించిన కొన్ని విషయాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 1980లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. పర్యాటకం ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక అవగాహన, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయని ప్రజలకు తెలియచేయటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పర్యాటక రంగం స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి సంపద, కళలు, సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతూ బాధ్యతాయుతమైన పర్యటనాన్ని ప్రోత్సహించడం కూడా ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవంలో ముఖ్యమైన అంశం. ప్రపంచ పర్యాటక సంస్థ 1970 సెప్టెంబర్ 27న తన సంస్థకు సంబంధించిన ప్రాథమిక శాసనాన్ని ఆమోదించింది. ఆ తేదీని గుర్తు చేసుకుంటూ 1980 నుంచి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా కలిగించే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రాధాన్యతపై ప్రజలలో అవగాహన కల్పించడం. పర్యాటకం ద్వారా ఒక దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. హోటల్స్ మరియు రెస్టారెంట్స్, రవాణా, టూర్ గైడ్స్, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు వంటి అనేక రంగాలకు ఆదాయం లభిస్తుంది. అంతేకాక ఒక ప్రాంతానికి వచ్చే పర్యాటకులు అక్కడ చరిత్ర, కళలు, ఆహార సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకుంటారు. తద్వారా వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల ప్రజల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. అందుకే పర్యాటకాన్ని ప్రజలను, సంస్కృతులను కలిపే వంతెనగా కూడా చెప్పవచ్చును. భారతదేశంలో గల అంతర్జాతీయ పర్యాటక కేంద్రాల నుంచి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు తెలుసుకుందాం. తాజ్మహల్, వారణాసి, హంపి, కేరళ, రాజస్థాన్, అరకు లోయ వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి.

ప్రయాణం మనకు క్రొత్త ప్రదేశాలను చూపిస్తుంది, కానీ మంచి ప్రయాణం మనకు కొత్త ఆలోచనలను కూడా ఇస్తుంది. ఒక ప్రాంతానికి సందర్శించినప్పుడు అక్కడ ప్రకృతిని కూడా ఆస్వాదించి ఆ ప్రాంతం యొక్క చరిత్రను తెలుసుకుంటాం. ఇక పర్యాటకం వల్ల ఉపాధి, స్థానిక ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరస్పర అవగాహన పెరుగుతాయి. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, అడవులు, గిరిజన ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పర్యాటక ప్రదేశాలను కాపాడుకోవడానికి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, బాధ్యతాయుత పర్యాటకం చాలా ముఖ్యమైనవి. భారతదేశం వైవిధ్యభరితమైన పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి. వీటిలో తాజ్మహల్, గోవా, రాజస్థాన్ కోటలు, హిమాలయ పర్వతాలు దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి, శ్రీశైలం, అరకు లోయ, విశాఖపట్నం, బొర్రా గుహలు, లంబసింగి, విజయవాడ, అమరావతి, పులికాట్ సరస్సు, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలు పర్యాటక ప్రాధాన్యత కలిగినవి. పర్యాటకం కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించడం మాత్రమే కాదు, ఒక ప్రాంతం యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతి, ఆహారం, కళలు, జీవన విధానం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అడవులు, కొండలు, జలపాతాలు, సముద్ర తీరాలు, సరస్సులు ప్రకృతి పర్యాటకానికి ప్రధాన ఆకర్షణలు. పర్యాటక ప్రదేశాలను సందర్శించేటప్పుడు మనం బాధ్యత కూడా గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదు, ప్రకృతిని, వన్యప్రాణులను హాని చేయకూడదు, చారిత్రక కట్టడాలపై రాతలు రాయకూడదు, స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి, నీరు మరియు విద్యుత్ వంటి వనరులను వృధా చేయకూడదు. ప్రదేశాలను సందర్శిద్దాం, ప్రకృతిని ప్రేమిద్దాం, వారసత్వాన్ని కాపాడుదాం. పర్యాటకం అంటే ఒక వ్యక్తి తన నివాస ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వినోదం మరియు విశ్రాంతి, విద్య, ఆధ్యాత్మికత, సంస్కృతి లేదా ప్రకృతి అనుబంధం కోసం ప్రయాణించడం. ఒక ప్రయాణం మనకు కేవలం ఒక కొత్త ప్రదేశాన్ని చూపించదు, అక్కడి ప్రజల జీవన విధానం, భాష, ఆహారం, కళలు, సాంప్రదాయాలు, చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. పర్యాటక రంగంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయి. టూర్ గైడ్ మరియు ట్రావెల్ ఏజెంట్, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీ, ట్రాన్స్పోర్ట్ సేవలు, ట్రావెల్ కంటెంట్ క్రియేషన్, స్థానిక హస్తకళ వ్యాపారం. పర్యాటకం ద్వారా ఒక ప్రాంతంలోని సాంప్రదాయ కళలకు గుర్తింపు లభిస్తుంది. ఉదాహరణకు కూచిపూడి నృత్యం, కలంకారి, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాల బొమ్మలు వంటి కళలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ప్రకృతి ప్రాంతాలను సందర్శించేటప్పుడు ప్రకృతికి నష్టం కలగకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే ఎకో టూరిజం యొక్క లక్ష్యం. భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటనానికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల, శ్రీశైలం, కాశీ, బోధ్గయ, అమృత్సర్, రామేశ్వరం వంటి ప్రాంతాలకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. విశాఖపట్నం, భీమిలి, మంగమారిపేట, సూర్యలంక వంటి ప్రాంతాలు సముద్ర పర్యాటకానికి ప్రసిద్ధి. పుస్తకాల్లో చదివిన చరిత్రను ఒకసారి ప్రత్యక్షంగా చూసేదాని గురించి మన అవగాహన మరింత పెరుగుతుంది. ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం కాదు, మన ఆలోచనను కొత్త దారులు తెరవడం. కొత్త ప్రాంతాలను చూద్దాం, కొత్త సంస్కృతిని తెలుసుకుందాం, ప్రకృతిని ప్రేమిద్దాం, మన వారసత్వాన్ని కాపాడుదాం. బాధ్యతాయుతమైన పర్యాటకంతో మన దేశ సౌందర్యాన్ని భవిష్యత్

తరాలకు అందిద్దాం. ఇది ఈనాటి ఈ కార్యక్రమం. మీరు ఇంతవరకు ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వినండి హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: inaugurated and laid the foundation stone for a series of railway development projects worth more than 1,500 crore rupees in Sabarmati in Gujarat today. Mr. Shah, along with Gujarat Chief Minister Bhupendra Patel, also flagged off the country's first LNG-powered train from Sabarmati station. Addressing a public gathering, Mr. Shah said, the annual diesel consumption by the railways has declined from 293 crore litres to 108 crore litres, while efforts are continuing to eliminate diesel use completely. Science and Technology Minister Jitendra Singh has said nanomedicine will drive the next generation of precision medicine and personalized healthcare. The minister was speaking at the inaugural function of the World Congress of Nanomedicine 2026 in New Delhi today. Dr. Singh said Department of Biotechnology is supporting 210 research and development projects in nanomedicine with financial support of 174 crore rupees. The Enforcement Directorate ED has provisionally attached movable and immovable properties worth around 442 crore rupees in connection with the case related to Rummy, Culture App and others. The ED informed that the action was taken under the provisions of the Prevention of Money Laundering Act, PMLA. At the Asian Games in Japan, India's Ansi Sojan Edapili has won the silver medal in the women's long jump at Aichi Nagoya in Japan today. In squash, the country clinched two silver medals, with Abhay Singh winning silver in the men's singles and Anahat Singh also bagging a silver medal in the women's singles. India's Harita Bhadra has won the bronze medal in the women's 200 meters event. Tejaswin Shankar also bagged a bronze medal in the decathlon. Currently, India is at the 12th position in the medals tally with a total of 35 medals including 4 gold, 15 silver and 16 bronze medals. And in men's cricket, West Indies have set a target of 296 for hosts India in the first one-day international of the three-match series in Thiruvananthapuram this evening. Earlier, put into bat, West Indies posted 295 for the loss of 7 wickets in the stipulated 50 overs. India had opted to field after winning the toss. Both Rohit Sharma and Virat Kohli returned to India's ODI lineup after a two-month break from this format. The India Meteorological Department has issued a red color warning for very heavy rainfall over Uttarakhand and West Uttar Pradesh. The weather agency has forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Bihar, East Uttar Pradesh and Himachal Pradesh. And with that, we end this news bulletin.
1: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది,
2: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక వార్తల వివరాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ మొదటి దశలో ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశారని వెల్లడించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు 100 వారాల నషాముక్త్ యువ అభియాన్ వేగంగా సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: యువాఓ నషే సే దూర్ రహనేకి ప్రతిజ్ఞా లీ ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానేకి జిమ్మేదారీ భీ లీ. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై ఔర్ జాగరూకతా కే కార్యక్రమ హుయే హైం. నషా ముక్తి కా సందేశ్ హమారే యువా ఖుద్ ఇస్ సందేశ్ కో ఆగే బఢా రహే హైం. మై భారత్.

0: एंथेम, स्लोगन राइटिंग और नुक्कड़ नाटक जैसी अलग अलग प्रतियोगिताएं हुई है।
1: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగి మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి లభిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పండుగల సీజన్లో మర్చిపోవద్దన్నారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లో నదుల శుభ్రత, ఆంధ్రప్రదేశ్లో పురాతన కోనేరులు, బావుల పునరుద్దరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో చెత్త నిర్మూలనపై యువత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,
0: कुछ ही दिनों बाद 2 अक्टूबर है, पूज्य बापू की जयंती का दिन। बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक है। हम अक्सर अपने आसपास स्वच्छता से जुड़े अनेक प्रयासों को देखते हैं। ये प्रयास बहुत प्रेरक और उत्साह बढ़ाने वाले हैं। आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं। इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है।
1: ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. 815 వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 1గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను కూడా గ్రేడ్ 1 హోదాకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో ప్రాచుర్యానికి నోచుకొని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఈరోజు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత ద్వారా రాష్ట పర్యాటకానికి ప్రాచుర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్దికి 3,500 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగర సమగ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జల జీవన్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తాగునీటి కోసం రోజు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే గ్రామీణ మహిళలు, బాలికల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతోంది. జల జీవన్ మిషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
0: जल जीवन मिशन संसाधनों के सही इस्तेमाल पर, ऑप्टिमम यूटिलाइजेशन ऑफ रिसोर्सेज पर भी उतना ही बल दे रहा है। इस मिशन के तहत गांवों में बड़े पैमाने पर रोजगार के नए अवसर भी बन रहे हैं। हर घर में पाइप से जल पहुंचने लगेगा, सैचुरेशन की स्थिति आ जाएगी तो पक्षपात और भेदभाव की गुंजाइश भी उतनी ही समाप्त हो जाएगी.
1: అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 60 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.

0: రైతుల అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్ నిలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 10,40,000 ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాట్యులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్.
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. శల్యప్రహారః సింధూరాభియానం చ భారతస్య నూతనాయాః ఉగ్రవాద విరోధీ నీతేః అమోఘం ఉదాహరణం ఇతి మనోగత కార్యక్రమే ప్రధానమంత్రిణా సప్రశ్రయం ప్రోదీరితం. సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ జనగణనాభియానస్య ప్రథమచరణం పూర్ణతాం అగాతితి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సామరిక స్వాయత్తతాయాః సురక్షాయాః చ ఉపరి ఆఘాతె సతి భారతం స్వాత్మరక్షాం విధాస్యతి ఏవేతి రక్షామంత్రిణా రాజనాథసింహేన సబలం ప్రఖ్యాపితం. గుజరాతస్య సాబరమతి క్షేత్రే 15,00,000 కోటి రూప్యకాణాం రేల వికాస పరియోజనాః గృహమంత్రిణా అమితషాహేన సముద్ఘాటితాః. అపి చ నగోయా ఏషియాయి క్రీడాసు స్క్వాష్ స్పర్ధాయాం అభయసింహేన అనాహతసింహేన చ రజత పదకే విజితే మహిళానాం 200 మీటర్ ధావనే చ హరితా భద్రా కాంస్య పదకం విజితవతీ. अथ वार्ताः विशदीकृत्य. आकाशवाण्याः मनोगतम् इति कार्यक्रमस्य सम्बोधनक्रमे राष्ट्रम् उद्बोधयता प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् भारतीयसैन्यबलेन पाकिस्ताने आतंकवादीनां निगूढ आश्रयेषु कृतः सर्जिकल स्ट्राइक इति शल्यप्रहारः भारतस्य आतंकवादविरोधी नीतेः नव्यम् उदाहरणम् अस्ति. ప్రధానమంత్రిణా నిగదితం యత్ శ్వః భారతవర్షం అస్య ఐతిహాసిక శల్యప్రహారస్య దశమ వర్షపూర్తిం అభినందిష్యతి. నియంత్రణరేఖాం లంఘయిత్వా వీరభారతీయ సైనికాః యేన శౌర్యేన ఆతంకవాద విరుద్ధం కఠోరాం ప్రతిక్రియాం అకూర్వన్ తద్వీక్ష్య సమగ్రం విశ్వం ఆశ్చర్యచకితం అభవత్. సహ సబలం అవోచత్ యత్ ఏషః శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాది ఆక్రమణైః సంతప్తస్య

0: భారతవర్షం కస్యాపి రాష్ట్రస్య భూఖండం ఆక్రమయితుం నైవ వాంఛతి, పరంచ రాష్ట్రీయ సురక్షాయాః స్వాయత్తతాయాశ్చ ఉల్లంఘనే సతి ప్రతిఘాతం నిశ్చప్రచం కరిష్యతి ఇతి నవదిల్ల్యాం రక్షా సమ్మేళనే భాషమాణః రక్షామంత్రి రాజనాథసింహః ప్రతిపాదితవాన్. తేన స్పష్టీకృతం యత్ ఆతంకవాద పోషకైః సహ వార్తాయాః కోపి వికల్పః నైవాస్తి. సహ అవదత్ యత్ రాష్ట్ర సురక్షా కేవలం సైన్య బలానాం నాస్తి ప్రత్యుత సర్వేషామపి నాగరికాణాం సామూహికం ఉత్తరదాయిత్వం వర్తతే. రక్షా ఉత్పాదన క్షేత్రే ఆత్మనిర్భర్తాయాః ఉల్లేఖం కూర్వన్ రక్షామంత్రిణా నిగదితం యత్ అస్యాం దిశి భారతేన మహతీ ఉపలబ్ధిః అర్జితా. జపాన్ దేశస్య ఐచీ నాగోయా మండలె ప్రవర్తమానే ఏషియాయీ క్రీడా మహోత్సవే అద్య స్క్వాష్ స్పర్ధాయాం అభయసింహ అనాహత సింహభ్యాం యథాక్రమం పురుష మహిళా ఏకల వర్గయోః ద్వే రజత పదకే స్వాయత్తీకృతే. ఇతదతిరిచ్య మహిళానాం 200 మీటర్ ధావన ప్రతియోగితాయాం హరితా భద్రా తృతీయం స్థానం ప్రాప్య కాంస్య పదకం అలభత. సంప్రతి భారతవర్షం 4 స్వర్ణ 14 రజత 15 కాంస్య పదకైః సహ ఆహత్య 33 పదకాని సంప్రాప్య పదకతాలికాయాం 11 స్థానం భజతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 6:30. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద రంజని సంస్కారగీతలో భాగంగా శ్రీమతి గవిని కృష్ణకుమారి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 మన్ కీ బాత్ భారత్ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సూల్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:20 మధుర గీతాలు వింటారు. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయ కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అక్షర జ్ఞానం ఆధ్యాత్మిక యానం ఈ అంశంపై డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చల వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతి పూల సాగు యాజమాన్యం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లక్ష్మయ్య గారితో పరిచయం వింటారు. 6:45 వాణిజ్య ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం గురించిన విషయాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం శ్రీ సిఎస్ రాంబాబు గారి స్వీయ కవితలు వింటారు. పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 భావలహరి మృదుమధురి గీత మంచిరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతిలో అవితల అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయ కార్యక్రమాలు విన్నారు.

0: సరిగమల స్వర సమ్మేళనం మనసును పులకరింపచేసే గాన వినోదం.
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: సమ్మేళనంతో
1: మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు వినండి జానపద రంజని. సంస్కార గీతలో భాగంగా శ్రీమతి గవిని కృష్ణకుమారి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వినండి.
1: పచ్చని చెట్లు ఆకులే పూలుగా భ్రమింపచేసే వివిధ రకాల ఆకులు, చిన్నవి పెద్దవి రంగురంగుల ఆకర్షణ పత్రాలతో వింత సోయగాల్ని పంచే పూలు. ఆ పూల నుంచి మకరందాన్ని గ్రోలే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, పూల పుప్పొడిని వెదజల్లే గాలులు, ఇలా ప్రకృతి అందాల్ని ఎంత చెప్పినా తక్కువే. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, మారుమూల ప్రాంతాలలో అనేక రకాల వారు కాలనీలుగా ఏర్పడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారి కట్టుబొట్టు తీరు ఎంతో సంప్రదాయంగానూ అందంగానూ ఉంటుంది. కల్మషం లేని వారి మనసులు, వారి నడత, పలకరింపుల్లో ఎంతో ప్రేమ చూడముచ్చటగా ఉంటాయి. సమిష్టి కుటుంబ వ్యవస్థలోని ఆనందం, అనురాగం, కష్టించి పనిచేసే విధానం ఒకటేమిటి, అన్నీ మనకు అనుసరణీయాలే. వీరి హోయ్ అనే పిలిపే ఎంతో వీణుల విందుగా ఉంటుంది. పెండ్లిళ్ళు, పేరంటాల్లోనూ, పండుగల్లోనూ ఆయా సందర్భాలకు అనుగుణంగా వారి మాటే పాటగా వచ్చిన తీరే జనపదం, జానపదం, పల్లెపదం. వంశానుగతంగా వచ్చే ఆచార వ్యవహారాలను తర్వాత తరాల వారికి అందించే విధానమే ఈ జానపద శైలిలో అలవోకగా పాడే పదాల గీతాలు. మరుగున పడుతున్న జానపద కళలను శ్రోతలకు అందించాలనే ఉద్దేశంతో సంస్కార్ గీత్ ప్రసారం చేస్తున్నాం. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి గవిని కృష్ణకుమారి బృందం పాడిన సంప్రదాయ జానపద గీతాలు విందాం. సాక్షాత్తు ధర్మస్వరూపులైన శ్రీరామచంద్రమూర్తి దశరథ దనయులు. రామచంద్రుని సోదరుల పుట్టుకను ఎంతో భక్తి పారవస్యంతో పాడే ఈ జానపదాన్ని మనమూ విని ముక్తిని పొందుదాం.

అనగించినారో పరణశాలక వారు అనగించినారో అంతటా రఘురామ బయలు చేరాడు కైకవరముల సేత పరణశాలకు పరణశాలక వారు అనగించినారు.

అంతటా సీతమ్మ తల మాచినాదే, తలమాచి కుడి చెయ్య తల కింద పెట్టి, తలమార్చి కుడి చెయ్య తల కింద పెట్టి, పవ్వాళ పానుపున పవ్వళించింది, పవ్వాన పానుపున పవ్వళించింది. అంతటా రఘురామ ఇంటికొచ్చాడు, అంతటా రఘురామ ఇంటికొచ్చాడు. ఏమిటి ఓ దేవి పండియున్నావో, పండిన కారణము ఏమిటి దేవి, నాతోటి వివరాలు చెప్పమన్నాడు. పలకదే ఆ సీత భావించదాయా, సీతారాముల మాట శంకించదాయా, సీతారాముల మాట శంకించదాయా, పలకదే ఆ సీత భావించదాయా. కురులైన ముడవదో కుందనల దేవి, అన్నంబు ముట్టదో ఆ రామ సీత, అన్నంబు ముట్టదో ఆ రామ సీత, తాంబూలమెయ్యదో సతిమతల దేవి. అంతటా

ఉండే కాలినడక తోటి నడిసి వచ్చిన కారణాలేమిటి తెలుపు అన్నయ్య. వరసకే వదినేమో మిమ్మగన్న తల్లి పలకదో ఆసీత భావించదాయా. భయము చెంది నేను వచ్చి ఉన్నాను కారణాలవేను చెప్పాడు తమ్ముడు. అన్నదమ్ముడు కలిసి వర్ణశాలకు హైవద్య నుండేమో వెళ్ళి ఉన్నారు. హైవద్య నుండేమో వెళ్ళి ఉన్నారు కాలినడక తోటి కదిలి వెళ్ళారు. అప్పుడు లచ్చున ఎళ్ళి ఉన్నాడు. లచ్చున ఎళ్ళేడు వాకిట నిలిసా. లచ్చున ఎళ్ళేడు వాకిట నిలిసా. మరిదిని చూసింది దిగ్గున్న లేసా. మరిదిని చూసింది దిగ్గున్న లేసా. మడి చేతులేసింది శిరసులుంచింది. సిగ్గుతో ఆ తల్లి శిరసులుంచింది. అప్పుడు లచ్చున ఏమంటున్నాడు. వరసకే వదినైన మమ్మగన్న తల్లి ఏమిటి పోతేవి చెప్పమన్నాడు. సిగ్గుతో ఆ తల్లి శిరసులుంచింది. సిగ్గేసి ఆ తల్లి శరములుంచింది.

0: బైమేల నన్నయ్య సెంతేళ నన్నా చక్కగా హైవజ్య వేళవన్నాడు.
1: కలియుగంలో భద్రాచలాన్ని మోక్షధామంగా భక్తులకు మోక్షాన్నిచ్చే పుణ్యస్థలిగా వర్ణిస్తారు. సుందరమైన గోదావరి నదీమ తల్లి ఒడ్డున భద్రాద్రి రాముణ్ణి కీర్తిస్తూ పాడేటువంటి ఈ గీతం విందాం మరి.

సకల దేవతల ఆరాధనకు శుభాలను చేకూర్చే మంగళహారతి పాట. జయమంగళం నిత్య శుభమంగళం అంటూ పాడుతున్నారు జానపదంగా. విందాం మరి.

0: నిత్య శుభమంగళం. సక్కన్ని పురుషుణ్ణి తొడలపై వేసుకొని, సక్కన్ని పురుషుణ్ణి తొడలపై వేసుకొని ఎట్లా వచ్చితి సీత ఈ జడలతో, నడుమ వడ్రాణముతో నడిసి వస్తీని. జయ జయ మంగళం నిత్య శుభమంగళం, జయ జయ మంగళం నిత్య శుభమంగళం.
1: అలగవద్దు నాచిన్ని కృష్ణ, జాజీ జాపత్రి నీకు అమరి ఉన్నాయి రావా, రాజగోపాలుడా రారా, నలుగూకు లేచిరారా అంటూ పాడే ఈ జానపదాన్ని విందాం.

పక్కాయి నీకు పోనే ఉన్నా జరావ నలుగో కోలీసిరా రాజగోపాలుడా రాజగోపాలుడా రంగమల్లిదారుడా వింత సులభమేలరా వేసోదబాలుడా సాయి.

వింత సులభమేలరా వేసోద బాలుడా, నలుగు కూలైసిరా రాజగోపాలుడా. పువ్వో బొక్కాయ నీకు పూనే ఉన్నాదిరా, పువ్వో బొక్కాయ నీకు పూనే.

0: మీరు ఇంతవరకు జానపద రంజని సంస్కార గీతల భాగంగా శ్రీమతి గవిని కృష్ణకుమారి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడువుల తామరా
3: సైబాల్,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
6: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
5: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
6: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడువుల తామర
3: సైబాల్,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
6: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
5: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
6: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వినండి. చంద్రగిరి.

మీరు ఇంతవరకు జానపద రంజని సంస్కార గీతలో భాగంగా శ్రీమతి గవిని కృష్ణకుమారి పండ సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు. అనంతరం జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వినండి తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నె 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కుచీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖ్భాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్యి జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్ట్రపతి

0: రాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. ఈ నమో భారత్ ట్రైన్ నయ భారత్ కే నయ సఫర్ ఆర్ నయ సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
2: విద్యుతీకరణ 2010-11 మే 75 కిలోమీటర్ హోతా ఔర్ 23-24 మే 7188 కిలోమీటర్ విద్యుతీకరణ 75 से 7000 किलोमीटर की छलांग 99.6% रेलवे का विद्युतीकरण हो गया है. 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని, శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
3: భారత్ శాంతి చాహతా హై, లేకిన్ భారత్ అప్నీ సురక్షా కే సాత్ కిసీ భీ సూరత్ మే సంజౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై, లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్నీ నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కీ ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై

0: రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన యున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు
1: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు నీటి సదుపాయం, నీటిపారుదల వసతి కూడా మన రాష్ట్రమంతా మనకు ఇది ప్రారంభమైంది. ఇటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చక్కటి పంటలు పండించడం కోసం ముందుకొస్తున్నారు. ముఖ్యంగా అయితే వరి ప్రధానమైన పంటగా పండిస్తున్నారు. సరే, ఏ పంట అయినా కానీ చక్కగా పంటలు పండించాలంటే మన నేలను చక్కగా ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ ఆరోగ్యంగా లేని నేలలను ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే ప్రధానంగా మనకు భూసార పరీక్ష అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ భూసార పరీక్ష ఆవశ్యకత గురించి విపులంగా మనం తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి కళ్యాణి గారు.
2: నమస్కారం సార్.
1: కళ్యాణి గారు, వేసవి కాలం వచ్చిందంటే పంటలన్నీ కోత కంప్లీట్ అయింటది, పంటలన్నీ కోత కోసుకొని ఉంటారు. ఈ సందర్భంలో వేసవి కాలంలో చేయవలసిన పనులు ముఖ్యంగా దుక్కి దున్నడం ఇటువంటి ప్రారంభిస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్ష కంపల్సరీ చేసుకోవాలా, భూసార పరీక్ష చేసుకుని చక్కటి పంటను పండించుకోవాలని ప్రముఖమైన పాత్ర వహిస్తుందని కూడా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి, ఈ అవసరం ఏంటి, మన రైతు సోదరులకు ముందుగా తెలియచేయండి.
2: అయితే భూసార పరీక్ష అనేది చాలా ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అంశం అండి. మనం ఏ పంట పండించుకోవాలన్నా మొదటగా నేల ఆరోగ్యం అనేది చాలా అవసరం. నేల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించాలి అంటే మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఎలా అయితే ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి మనము బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఆ పరిశోధనల ద్వారా తెలుసుకుంటాం, పరీక్షల ద్వారా తెలుసుకుంటామో, అదే విధంగా నేలకు కూడా ఈ భూసార పరీక్షలు అనేవి చాలా అవసరము. భూసార పరీక్షల

0: ద్వారా మనము దాంట్లో ఉదజని సూచి, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరము, పొటాషియము మరియు సూక్ష్మ పోషకాలు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. సో దీని వల్ల ఏమిటంటే నేల యొక్క ఆరోగ్యం తెలుస్తుంది మనకి, అంటే పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే పీహెచ్ అన్నాం, ఉదజని అన్నాం కదా, ఉదజని సూచిక అనేది మరియు లవణ సూచిక అనేవి నేల యొక్క సమస్యలను తెలియజేస్తుంది. అంటే అది సమస్యాత్మక నేలనా, మంచిగానే ఉందా అనే విషయాన్ని తెలుస్తుంది. అంటే మనం చౌడు గురించి మాట్లాడుకుంటాం కదా, చౌడు నేలలు అయినట్లయితే మనకి ఉదజని సూచిలో తేడాలు కనిపిస్తాయన్నమాట. 7.5 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. లవణ సూచికల్లో కూడా ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. ఆ రకంగా మనము చౌడు నేలలు ఉన్నట్లయితే గుర్తించవచ్చు. సో ఇంకా ఇదే కాకుండా నేల ఆరోగ్యాన్ని బట్టి మనము ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు అనేది తెలుసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా వినాలనిపిస్తుంది మాకు కూడా. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ఈ మట్టి నమూనా కూడా ప్రముఖమైన పాత్ర వహిస్తుందంటారు. ఈ మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ఈ పరిశోధన ప్రయోగశాలలకు మనం పంపించాలి, ముందుగా చెప్పండి.
0: మట్టి పరీక్షలు చేయించుకోవాలి అంటే ఈ వేసవి అనేది దానికి సరైన సమయము. ఎటువంటి పంట లేనటువంటి సమయంలో మనము నమూనాలను సేకరించినట్లయితే ఫలితాలు చాలా కరెక్ట్ గా వస్తాయి. కాబట్టి ఈ వేసవి సమయంలో పొలంలో ఒక 2 నుంచి 2.5 ఎకరాల వరకు ఒక నమూనాను సేకరించవచ్చు. ఒకవేళ మనకున్నటువంటి పొలంలో 2 రకాలైనటువంటి నేలలు, అంటే నల్ల భూమి కొంతమందికి మరియు ఎరుపు రంగులో మట్టి ఉన్నప్పుడు, లేదంటే చౌడు తత్వం ఉన్నప్పుడు, అలా వివిధ రకాలుగా ఉన్నప్పుడు ఒక్కో రకానికి ఒక మట్టి నమూనాను సేకరించాల్సి ఉంటుంది. మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా ఏ పొలంలో అయితే మనం మట్టి నమూనాను సేకరిస్తామో దాంట్లో 8 నుంచి 10 సరాల్లో మట్టి నమూనాను సేకరించాలి. అది కూడా ర్యాండమైజ్డ్ మెథడ్, అంటే అక్కడక్కడ పొలంలో ఒక పద్ధతిగా కాకుండా క్రిస్ క్రాస్ గా అక్కడక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్లకి దూరంగా రోడ్డు పక్కన కాకుండా, చెట్ల నీడల్లో కాకుండా, మరియు ఈ ఎరువుల దిబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి దగ్గర కూడా మనం నమూనాలు సేకరించకూడదు. అలా పంట ఉన్న సమయంలో సేకరించకూడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వహించి ఒక 8 నుంచి 10 దగ్గరలో మనం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతుకు పార సహాయంతో చెక్కాలి. చెక్కి తీసుకుని ఇలా 8 నుంచి 10 స్థానాల్లో తీసుకున్నటువంటి మట్టిని ఒక దగ్గర పరుచుకున్నట్లయితే ఒక బస్తా పైన, లేదంటే ఒక టార్పలిన్ షీట్ పైన, లేదంటే నీట్ గా చదునుగా ఉన్నటువంటి ఒక ప్లేస్ లో దాన్ని పరుచుకొని చతురస్రాకారంగా గాని గుండ్రంగా గాని పరుచుకోవాలి. దాంట్లో ఏవైనా కర్ర పుల్లలు గాని ఎండిన ఆకులు గాని అలాంటి ఉన్నట్లయితే అన్నిటిని కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చదునుగా పరుచుకున్నటువంటి మట్టిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ 4 భాగాల్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 భాగాలను తీసివేయాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న ఇంకో 2 భాగాలను కలిపి మళ్లీ ఇదే విధంగా చతురస్రాకారంగా గాని గుండ్రంగా గాని చేసుకుని 4 భాగాలుగా చేసి ఈసారి మొదటిసారి తీసుకున్న దానికి ఆపోజిట్ లో ఆ శాంపిల్ ఆ భాగాలను బయటకు తీసివేసి ఈ రకంగా రిపీటెడ్ గా ఒక 1/2 కిలో వచ్చే వరకు మనం చేయాల్సి ఉంటుంది. దీన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటాం. సో ఈ క్వార్టరింగ్ చేసి మనం ఒక 1/2 కిలో శాంపిల్ వచ్చేలాగా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న నేల అంతటికి సరిపోయేటువంటి కరెక్ట్ గా నమూనాను సేకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా తీసుకున్నటువంటి శాంపిల్ ను లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: లేబులింగ్ అంటే మీరు ఏమేమి ఆ లేబుల్ మీద మనం రాయాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ వివరాలు?
0: ఓకే, లేబులింగ్ అనగా మనము ఈ శాంపిల్ తీసుకున్నటువంటి కవర్ లోపల మరియు బయట కూడా లేబుల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో రైతు యొక్క పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, వారు వేసినటువంటి పంట, గత సంవత్సరంలో వేసినటువంటి పంట, తర్వాత వేయబోయే పంట, ఎటువంటి ఎరువులను వినియోగించారు మరియు ఎలాంటి నీటి సౌకర్యం ఉంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో లోపల మనం ఏదైతే లేబుల్ వేస్తామో అది పెన్సిల్ సహాయంతోనే రాయవలసి ఉంటుంది. రాసి ఆ కవర్ లో వేసి కవర్ పైన కూడా మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
1: ఇలాగా ప్యాక్ చేసి తర్వాత ప్రయోగశాలలకు పంపించాల్సి ఉంటుంది.
0: ఈ రకంగా నమోదు చేసిన తర్వాత వీటిని ప్రయోగశాలలకు పంపించినట్లయితే అక్కడ మనకు కావలసినటువంటి పరీక్షలన్నీ కూడా, అంటే ఉదజని సూచి తీసుకోవచ్చు, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాల వివరాలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది,
1: వారు తెలియజేస్తారు. అయితే మీరు ఈ విధంగా ఈ మట్టి నమూనా

0: పంపించినటువంటి సందర్భంలో ప్రయోగశాలలో వాళ్ళు పరీక్షించి ఒక పట్టిక లాగా ఏదో తయారు చేస్తారంటారు కదా, ఆ పట్టిక ఏమేమి వివరాలు ఉంటాయి, ఆ వివరాలు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి రైతులకు అవగాహన కోసం తెలియచేయండి.
1: మనం ఈ భూసార పరీక్ష చేయించుకున్న పరీక్ష పత్రాలను విశ్లేషించినట్లయితే దాంట్లో పిహెచ్ అంటే

0: కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. 4 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లవణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం విషయానికి వస్తే, సేంద్రియ కర్బనము 0.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టు అభివర్ణిస్తాము. సో మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, చాలా వరకు నేలల్లో ఈ సేంద్రియ కర్బనము రాను తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మన నేలల్లో ఇది 0.3గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా రసాయనాలను వాడడము, సేంద్రియ వాడకం చాలా వరకు తగ్గించాం కాబట్టి నేలలో సేంద్రియ కర్బనం శాతం రాను తగ్గుతూ ఇది 0.3గా నమోదవుతూ ఉంది. కరెక్ట్ మోతాదు వచ్చేసి 0.5 నుంచి 1గా ఉంటే దాన్ని మధ్యస్థం అంటాం. 1 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తాము. అదేవిధంగా నత్రజని విషయానికి వచ్చినట్లయితే ఇది 280 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా సూచించినట్లు, 560 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తాము. మరియు భాస్వరం విషయానికి వచ్చినట్లయితే 10 నుంచి 25 కిలోలు ఒక హెక్టార్ కి దీని యొక్క రేంజ్ గా తీసుకుంటాం అన్నమాట. 10 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువ ఉన్నట్లుగా, అదేవిధంగా 25 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా తీసుకుంటాము. అదేవిధంగా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంతే, 288 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టుగా అభివర్ణిస్తాము, 560 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా మనం గనక నత్రజని, భాస్వరము, పొటాషియము తక్కువగా నమోదైనప్పుడు ఆ నేలల్లో మనం వేసుకునే పంటకి 25% అధికంగా ఈ ఎరువులను పెంచి వేయాల్సిన అవసరం ఉంది. మధ్యస్థంగా వచ్చినప్పుడు మనకు రికమెండెడ్ డోస్ లో ఫర్టిలైజర్స్ వేసుకుంటాం. ఒకవేళ ఎక్కువగా సూచించినట్లయితే ఆ ఎరువుని ఒక 25% తగ్గించుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనము పంటలకు ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకుని దాంట్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా విశ్లేషించుకుని ఎరువులు వాడడం వల్ల అధికంగా రసాయనాలను వేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కాలుష్యం తగ్గుతుంది, మరియు ఈ అధిక ఎరువులు వేయడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇది గమనించుకొని రైతులు ఎరువులు వాడాల్సిందిగా మనవి.
1: విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక శాస్త్రవేత్తగా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కళ్యాణి గారు, మీరు చెప్తూ ఉంటే చాలా చక్కగా మీరు ఒక సూచిక ప్రకారం మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే రైతు సోదరులు కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తూ ఉంటారు రైతులు, ఇటువంటి సందర్భంలో మీరు వాళ్ళను బంటి నమూనా పరీక్షలు తీసుకొని వచ్చినప్పుడు మీరు ఇటువంటివని సాధారణంగా తెలియజేస్తూ ఉంటారా? మరి తెలియజేస్తే రైతులు కూడా మీ అనుభవంలో పాటిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతున్నారు? రైతులకు ఏ విధంగా అవగాహన మీరు కల్పిస్తున్నారు? అటువంటి విజయవంతమైన కథనాలుంటే ఒకసారి మాకు రైతు సోదరులందరికీ తెలియచేయండి.
0: చాలా వరకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చిందండి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలను వారు గమనించారు. రైతులు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, వాళ్ళ మట్టి నమూనాలు తీసుకుని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మేము దాన్ని విశ్లేషించి చెప్పినప్పుడు వారు దాన్ని పాటిస్తున్నారు. ఈ రకంగా పాటించి చాలా మంది రైతులు వారి పొలాల్లో తక్కువ రసాయనాలతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించడం జరిగింది. ముఖ్యంగా పంట తోటలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని మేము సూచిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి రైతులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం మాటలు వింటున్నాం, చేస్తూ ఉన్నారు రైతులు కొందరు. మరి ఇటువంటి సందర్భంలో మీరు సేంద్రియ కర్బనం కూడా తక్కువగా ఉంది అని కూడా సూచిస్తున్నారు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో. ఇటువంటి సందర్భంలో సేంద్రియ కర్బనము పెంచుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఉందా? మీరు ఏ విధంగా రైతు సోదరులకు రికమెండ్ చేస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కాస్త ఈ భూమి సారవంతం చేసుకునే అవకాశం ఉందా? ఈ వివరాలు కూడా ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: తప్పకుండా అండి. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే నేల ఆరోగ్య పరిరక్షణ. సో దీనిలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకున్న ఏకైక మార్గం సేంద్రియ ఎరువులను వినియోగించుకోవడం. ఈ సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే మనం నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచి తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ సూక్ష్మజీవులు అనేవి సేంద్రియ కర్బనం పైన వాటిని ఆహారంగా తీసుకుంటూ వాటిని చివికి లేదా కుళ్ళింపజేసి పోషకాలను విడుదల చేయడం జరుగుతుంది. సో తద్వారా పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి. కాబట్టి సేంద్రియాలను ఖచ్చితంగా వాడాలి. సేంద్రియాలు వాడకుండా ఓన్లీ రసాయనాలు వేయడం వల్ల మనము ఆహారం తీసుకోకుండా మందులు మీద

0: మనిషిని బతికించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా సీజన్ లో పంట వేసే ముందు సేంద్రియ పదార్థాలైనటువంటి FIM అంటే ఫార్మ్యార్డ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ లాంటివి వినియోగించాలి. సో ఇప్పుడు మన దగ్గర పశువుల సంతతి తక్కువగా ఉంది కాబట్టి పచ్చి రొట్టె పైర్లు దీనికి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సో పచ్చి రొట్టె పంటల విషయానికి వస్తే జనుము కానీ జీలుగ, పిల్లి పెసర లాంటి పంటల్ని మనము వేసవిలో వేసుకొని 45 రోజులు పుష్పదశకు వచ్చిన తర్వాత వాటిని అదే నేలలో కలియదున్నాలి. ఈ రకంగా చేయడం వల్ల నేలకు కావలసినటువంటి సేంద్రియం అనేది యాడ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి కొన్ని పొలం గట్ల మీద కానీ దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండేటువంటి వేప, గ్లైరిసీడియా గాని, కానుగ, జిల్లేడు వంటి ఆకులను గాని లేత కొమ్మలను గాని తీసుకొచ్చి నేలలో కలియదున్నడం వల్ల కూడా సేంద్రియం అనేది పెరుగుతుంది నేలల్లో. ఈ రకంగా మనము వివిధ రకాలైనటువంటి సేంద్రియాలను వాడి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు.
1: అయితే మన పూర్వీకులు సమీక వ్యవసాయం చేసేవారు, అంటే పాడి పంట, అంటే పాడి ఉండేది పంట ఉండేదని సందర్భంలో, ఈ సమీకృత వ్యవసాయంలో రకరకాల పశువులను పెంచడం అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు, పందులు ఇటువంటి జంతువులను పెంచి వాటి యొక్క పేడ పెంటని మురుగబెట్టి తర్వాత పొలాలకు అందించేవారు. ఆ విధంగా సేంద్రియ ఎరువులను వాడడం వల్ల సేంద్రియ కర్బనం పెరుగుతూ మంచి పంటలు ఇచ్చేటి సారవంతమైనటువంటి నేలలు తయారయ్యేటివి అప్పట్లో. మరి ఇటువంటి ఈ సమీకృత వ్యవసాయానికి ఏమైనా ప్రభుత్వం గాను ప్రోత్సహిస్తుందా, లేదంటే సమీకృత వ్యవసాయం చేయమని మీరు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో, ఎందుకంటే వ్యవసాయ సదస్సులు జరుగుతుంటాయి, రైతులు వస్తుంటారు, ఇటువంటి సందర్భంలో మీరు ఏమైనా వాళ్ళను ప్రేరేపించి చక్కగా ఈ యొక్క ఆవులను, గేదెలు పెంచమని మనం రికమెండ్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన యొక్క పశు సంపద కూడా కనుమరుగవుతుంది, తక్కువగా అవుతుంది ఖర్చు అని, మనుషులు ఖర్చు ఎక్కువైతుంది, కష్టం ఎక్కువైతుందని. మరి ఏ విధంగా మీరు రికమెండ్ చేస్తున్నారు ఈ యొక్క పశువులు పెంచుకోవాలని మీరు ఏమైనా తెలియజేస్తున్నారా? ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నా ఉంటే ఒకవేళ ఆ వివరాలు ఉంటే తెలియచేయండి.
0: చాలా మటుకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చింది. సేంద్రియాలను వాడాలి అంటే సేంద్రియ వ్యవసాయము, సహజ వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది అనే అవగాహన చాలా మంది రైతులకి ఉంది. మనం ఖచ్చితంగా సేంద్రియాలను వాడాలి అంటే పాడి ఉండాల్సిందే. పంటతో పాటు పాడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా మనం పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను సేంద్రియాలుగా వాడుకొని పంటకు వేయడం జరుగుతుంది. పంటలో వచ్చేటువంటి మిగులు లేదా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గడ్డిని, వాటిని మనం పశువులకు మేతగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే వృధాని తగ్గించుకోవచ్చు. సో ఈ రకం చాలా మంది రైతులు అవగాహనలోకి వచ్చారు. ఇప్పుడు సేంద్రియ లేదా తయారవుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను వినియోగించుకుని ఈ సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మనకి వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి.
1: చాలా చక్కటి వివరాలు. భూసార పరీక్షను చేసుకుని ఏ విధంగా సేంద్రియ కర్బనాన్ని, సేంద్రియ ఎరువులు మనం భూమికి అందించి చక్కటి పంటలు పండించుకోవచ్చన్న వివరాలు అందించారు డాక్టర్ కె కళ్యాణి గారు. ధన్యవాదాలు.
2: ఇంతవరకు అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.
3: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా అరే వా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 28వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. రైతు సోదరులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 23240852 23240853 ఎస్టిడి కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియచేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 23240852 23240853 ఎస్టీడీ కోడ్ 040.

0: ఎల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: దార్శనిక భారత్, ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ ఈ అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసింహయ్య గారితో పరిచయ కార్యక్రమం.
2: శ్రోతలకు నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 ప్రధాన లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేశారు. 2025 నవంబర్ 21 నుంచి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకొచ్చాయి. వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాల్లో ఈ కొత్త చట్టాలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, వలస కార్మికులకు ఈ కోడ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, యజమానులకు పరిశ్రమలకు వచ్చిన మార్పులు ఏమిటి అన్న అంశాలపై మనకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కు విచ్చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ జి లక్ష్మీ నరసయ్య గారు. నమస్కారం లక్ష్మీ నరసయ్య గారు.
3: నమస్కారం సార్.
2: కమిషనర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ లేబర్ కోడ్స్ అంటే ఏమిటి?
3: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం కొరకు, ముఖ్యంగా దేశంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వము మరియు స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు కావున దేశం యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చడం కొరకు ఒకటి, రెండవది కార్మిక చట్టాలను ఆధునీకరించడం రెండవది, మూడవది గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులకు కార్మిక సంక్షేమాన్ని గరిష్టంగా అందించడం కొరకు, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ ను దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాలలో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అందించడం అనేటువంటి ప్రధాన ధ్యేయంగా, దానితో పాటు దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
2: సార్, ఇప్పుడు గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను ఈ 4 కోడ్స్గా మార్చడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? ప్రధాన
3: ఈ 29 కార్మిక చట్టాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రో వర్కర్, ప్రో ఎంప్లాయ్మెంట్, ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో గ్రోత్, ప్రో యూత్, ప్రో హ్యూమన్, అంటే యువకులు, మహిళలు, కార్మికులు, అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, తర్వాత పెట్టుబడి అవకాశాలను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశంగా ఈ కార్మిక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది.
2: మరి ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి సార్?
3: ప్రస్తుత కార్మిక చట్టాలు అనేటువంటివి సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడినవి. దేశంలో దాదాపుగా 625 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారు. ఈ 625 మిలియన్ల మంది కార్మికులలో 93% మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలు అమలు కావు. కావున దేశంలో ఉన్నటువంటి 625 మిలియన్ల మంది కార్మికులకు కూడా కార్మిక చట్టాల యొక్క ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కార్మిక కోడ్ల ద్వారా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను వర్తింపచేసే విధంగా అందులో మార్పులు చేయడం జరిగింది.
2: అంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కంప్లైంట్స్ సులభం అవుతుందని చెబుతున్నారు కదా, మరి అదే సమయంలో కార్మికుల హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
3: ముఖ్యంగా ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా ఈ సంస్కరణల ద్వారా కేవలం ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా విశాలమైనటువంటి ప్రాతిపదికన

0: ఇందులో రిఫార్మ్స్ కోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాగంటే యజమానులకు సంబంధించి పాత కార్మిక చట్టాల్లో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి నిబంధనల ఫలితంగా దేశంలో సానుకూలమైనటువంటి పెట్టుబడి వాతావరణం లేదు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మిక చట్టాలను సరళీకరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో దేశంలో ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులకు అనుకూలంగా చేయడంతో పాటు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మికుల భద్రతను కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇందులో కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా 625 మిలియన్ల మంది కార్మికులకు ఈ చట్టాలను వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కనీస వేతనాలను క్రమబద్దీకరించి నేషనల్ ఫ్లోర్ వేజెస్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. అదేవిధంగా పని గంటల విషయంలో కూడా 8 గంటల పని విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీని సంపూర్ణంగా దేశంలో ఉన్నటువంటి 802 జిల్లాలకు వర్తింప చేయడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ను కూడా పెంచడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అంశాలలో కార్మికుల యొక్క భద్రతను సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగింది.
1: మరి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ వచ్చినప్పుడు మరి కార్మికుడికి కనీస వేతనం హక్కుగా మారుతుందా? మరి ఆ కనీస వేతనాన్ని ఎలా నిర్ణయిస్తారు సార్?
0: కనీస వేతనాలను నిర్ణయించేటప్పుడు కూడా కార్మికుడి యొక్క హక్కుని సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాలను నిర్ణయించడంలో గతంలో సుప్రీంకోర్టు రెప్టకోస్ బ్రెడ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా వేతనాలను నిర్ణయించేటప్పుడు ఏ అంశాలను ప్రాతిపదికలో తీసుకోవాలనేటువంటి ఒక సంపూర్ణమైన అవగాహనతోటి వాటన్నింటినీ చట్టంలో చేర్చడం ద్వారా వేతనాలను నిర్ణయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తద్వారా కార్మికుడికి వేతనాలను నిర్ణయించడంలో, వేతనాలను అందించడంలో సంపూర్ణంగా రక్షణ కల్పించబడింది. అదే కాకుండా రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి నెల 7వ తేదీలోకి తప్పనిసరిగా జీతాలు చెల్లించాలనేటువంటి నిబంధనను కూడా జోడించడం జరిగింది. 8 గంటల కంటే ఎక్కువ పని విధానాన్ని అనుసరించినట్లయితే 2ంతల వేతనం చెల్లించాలని కూడా ఒక చట్టబద్దమైనటువంటి నిబంధనను రూపొందించడం జరిగింది. తద్వారా కార్మిక హక్కులకు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తూనే అనేక సంస్కరణలు చేయడం జరిగింది.
1: బావు సార్, మరి కార్మికుడికి నిర్ణయించిన కనీస వేతనం కంటే ఒకవేళ యాజమాన్యం తక్కువ జీతం ఇస్తే ఆ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్?
0: ముఖ్యంగా 2 విషయాలను అర్థం చేసుకోవాలి ఇందులో. నేషనల్ ఫ్లోర్ వేజెస్ అంటే ఏంటిదంటే గతంలో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థలపైన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండేది, మిగతా అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండేది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను నిర్ణయించేవి. కొత్త కోడ్లు వచ్చిన తర్వాత నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే నేషనల్ ఫ్లోర్ వేజ్ ద్వారా నిర్ణయించబడినటువంటి కనీస వేతనం కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు అమలుపరచుటకు వీలు లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా, నేషనల్ ఫ్లోర్ వేజ్ తో సమానంగా కానీ, నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా ఎక్కువగా కానీ వేతనాలు నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప అంతకన్నా తక్కువగా వేతనాలను నిర్ణయించడానికి అవకాశం లేదు. అది చట్టబద్దమైన నిబంధన. రెండవ నిబంధన ఏంటంటే కోడాన్ వేజెస్ అనేటువంటి చట్టం ద్వారా సెక్షన్ 45 ప్రకారం ఎవరైనా వేతనాలను చెల్లించకపోయినా, తక్కువ వేతనాలను చెల్లించినా, లేదు అనధికారిక డిడక్షన్స్ జరిపినా కూడా ఆ సెక్షన్ ప్రకారం ఉద్యోగి తనకు తాను స్వయంగా కానీ లేదా ఏదేని ఒక కార్మిక యూనియన్ ద్వారా గాని సంబంధిత అధికారి వారి వద్ద ఒక క్లెయిమ్ దాఖలు చేసుకుని వేతనాన్ని పొందడానికి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగింది.
1: బాగుంది కమిషనర్ గారు. మరి జీతంలో బేసిక్ పే అలవెన్సెస్ వంటి విషయంలో ఏమైనా కొత్తగా మార్పులు వచ్చా?
0: వేతనం అనేటువంటి డెఫినేషన్ ను సంపూర్ణంగా సంస్కరించడం జరిగింది. సంపూర్ణంగా దాన్ని రీక్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటిదంటే బేసిక్ వేతనము ప్లస్ వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే కరువు బచ్చము, రీటైనింగ్ అలవెన్స్, ఈ మూడు అంశాలు మొత్తం వేతనంలో కనీసంగా 50% ఉండాలి. మిగిలినటువంటి అన్ని అలవెన్సులు 50% ఉండాలి. ఒకవేళ అలవెన్సులు 50% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తంను తీసుకొచ్చి బేసిక్ లో కలిపే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది.
1: మరి ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్, అలాంటి ప్లాట్ఫామ్ లో పనిచేసే వారికి ఎలాంటి సామాజిక భద్రత లభిస్తుంది?
0: ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ని మొట్టమొదటిసారిగా లేబర్ కోర్స్ ద్వారా వారిని గుర్తించడం జరిగింది. వారిని గుర్తించడమే కాకుండా వారిని సంబంధించి డెఫినేషన్స్ రూపొందించి చట్టాలలో భాగంగా పొందుపరచబడడం జరిగింది. అంతేకాకుండా

0: విగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది అంటే సాంఘిక భద్రతను ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చట్టాల ద్వారా నిబంధనలు రూపొందించాయి. కాబట్టి అది స్టాచ్యుటరీ అండ్ మ్యాండేటరీ ప్రొవిజన్. అంతేకాకుండా వారికి సాంఘిక భద్రతా పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలు పరచడం కొరకు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా వారికి అనేక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు వచ్చేటప్పటికి అప్రోప్రియేట్ గవర్నమెంట్స్ అనగా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలు రెండూ కూడా ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించడం జరిగింది. అదే కాకుండా వారికి ఈఎస్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటువంటి ఒక కొత్త ఫండ్ ను రూపొందించడం ద్వారా వీరికి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తూ అగ్రిగేటర్స్ నుంచి 1 లేదా 1 నుండి 5% వరకు వారి నుండి సెస్ ను వసూలు చేయడం ద్వారా డబ్బు మొత్తం ద్వారా సోషల్ సెక్యూరిటీ ఫండ్ లో జమ అవుతుంది. వీరికి ప్రత్యేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీ పథకాలను రూపొందించి అమలు చేయడం కొరకు కూడా నిర్దిష్టమైనటువంటి ఏర్పాట్లు చట్టం ద్వారా రూపొందించబడినాయి. కాబట్టి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి కూడా గరిష్టంగా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఈ కోర్స్ ద్వారా ఏర్పడింది.
1: బాగుంది కమిషనర్ గారు, అంటే డెలివరీ బాయ్స్ వంటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు, మరి అలాంటి వర్కర్స్ ఇందులో ఎలా నమోదు చేసుకోవాలి?
0: గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పించబడింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా నమోదు చేయడం కొరకు ఈ శ్రమ్ పోర్టల్ ను రూపొందించడం జరిగింది. ఈ రోజు వరకు ఈ శ్రమ్ పోర్టల్ లో 31,98,000 మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి అందులో వారి యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికి కూడా కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి వారందరినీ నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా గానీ లేదా కార్మిక శాఖ ఆఫీసులను సందర్శించి గానీ వారు నమోదు చేసుకోవచ్చు.
1: మరి దీనివల్ల ఈపీఎఫ్ ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్యలో ఏమైనా మార్పు వస్తుందంటారా?
0: ఈపీఎఫ్ ఈఎస్ఐ సంఖ్యలో మార్పు లేదు, కానీ దాని అమలు విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎలా అంటే, గతంలో ఈఎస్ఐ సదుపాయం అనేటువంటిది దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. అదేవిధంగా నిర్దిష్టమైన సంఖ్య 10 మంది ఎంప్లాయీస్ ఉండాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో 802 జిల్లాలకు కూడా ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తింప చేయడం జరిగింది. రెండవ అంశం ఏంటిదంటే, 10 మంది ఎంప్లాయీస్ అనేటువంటి నిబంధనను సడలించి అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు అందులో కేవలం ఒక్కరున్నా సరే వారికి ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ వచ్చేటప్పటికి 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ఉన్నప్పుడే ఈపీఎఫ్ సదుపాయం అనేటువంటిది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్ అనేటువంటిది 15,000 రూపాయల వరకు ఉండేది, దానిని ఇప్పుడు 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఈపీఎఫ్ సదుపాయాన్ని దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను పొందడం కొరకు విస్తృతంగా అనేక మంది కార్మికులకు వర్తింపచేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మార్పులు ఈఎస్ఐ ఈపీఎఫ్ లో చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గరిష్ట స్థాయిలో సాంఘిక భద్రతను కల్పించడం ధ్యేయంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది.
1: చివరిగా చెప్పండి కమిషనర్ గారు, భారత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏ విధమైన సంస్కరణలు కార్యక్రమాలు చేపడుతోంది?
0: ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ కార్మిక సంస్కరణను రూపొందించడంలోనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. భవిష్యత్ తరాల కోసము భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో అందులో కార్మిక శక్తి కీలకం. కాబట్టి ఒక నైపుణ్యతతో కూడినటువంటి కార్మిక వ్యవస్థను రూపొందించాలనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు వర్తింపచేయడంతో పాటు అదేవిధంగా దేశంలో పెట్టుబడులకు ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఆర్థిక ప్రగతికి, దేశం యొక్క వృద్ధికి, వికసిత్ భారత్ కు మరియు ఒక దార్శనిక భారత్ ను రూపొందించడం అనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ సంస్కరణలను తీసుకురావడం జరిగింది.
1: బాండ్ కమిషనర్ గారు, భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ పైన అలాగే కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది తదితర విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ వెరీ మచ్.
2: మీరింతవరకు దార్శనిక భారత్, ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ ఎంసీపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ

0: సై గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
2: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
3: సో గర్ల్స్, ఏంటట సంగతి?
4: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి పిన్ని?
5: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
6: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
7: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయ్యింది. 32

కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000కు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరపున వందనం చేస్తున్నాను.
నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తాను.

సున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కాని మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో
జీవన

సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాలుపంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని
ప్రతిజ్ఞ చేయటం

తో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్య రహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది.

ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరిగాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరిగాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు,

ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ఓడిఓపీ కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరోచోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఓడిఓపీ అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి
భారతీయ

0: దేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాన్థన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాన్థన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రానున్న 3 రోజులు జమ్మూ కశ్మీర్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటితో సర్జికల్ స్ట్రైక్స్ కు జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద చర్యలకు భారత్ తగిన రీతిలోనే బుద్ది చెబుతుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి నిరంతరం పంపామని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: సర్జికల్ స్ట్రైక్ కి 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనానే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కి థీ. ఎల్ఓసీ కే ఉస్ పార్ జాకర్ హమారే వీర్

0: जवानों ने जिस तरह आतंकवाद के खिलाफ कार्रवाई की थी वो देख दुनिया हैरान थी। सर्जिकल स्ट्राइक ने डंके की चोट पर पूरी दुनिया के सामने
1: దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియపై ప్రధాని మాట్లాడుతూ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లదాక్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి మంచుకొండలు, మారుమూల ప్రాంతాల్లోనూ జనగణన వేగంగా సాగుతోందన్నారు. పౌరులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దేశ భవిష్యత్తుకు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
0: जनगणना हम सबका राष्ट्रीय दायित्व है। मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें। जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है। आप अपने मोबाइल से ही अपनी और अपने परिवार की जानकारी दर्ज करा सकते हैं। ये सुविधा हिंदी सहित 16 भाषाओं में उपलब्ध है।
1: న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగిందని, ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఎంతటి పురోగతి వచ్చినప్పటికీ వైద్యుడు అందించే మానవీయ స్పర్శను ఏ సాంకేతికత భర్తీ చేయలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి యుగంలోనూ వైద్యులు రోగుల పట్ల కరుణ, మానవత్వంతో వ్యవహరించడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో ఈరోజు ఉపరాష్టపతి మాట్లాడుతూ వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు రోగులతో స్పష్టంగా, పారదర్శకంగా సంభాషించాలని సూచించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యుద్ద రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును ఈరోజు సబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్తులో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా పేర్కొంటూ,
2: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
1: తిరువనంతపురం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 30 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని పేర్కొంది. అలాగే అస్సోం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్టాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
2: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. ముందుగా వర్షం ఈ చిత్రం కోసం రకీబ్ ఆలం మరియు చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

మరి ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. సమయం 9 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాలు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు,

స్ఫూర్తిని అందించే గీతాలు. మనసును తాకే మధుర గీతాలు

సమ్మేళనంతో మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా నిర్ణయం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు సంగీతం ఇళయరాజా.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాటు వినండి తీన్ మార్. ఈ చిత్రం కోసం శ్రీరామ్ మరియు శ్రీరామ్ చంద్ర పాడిన పాట వింటారు, సంగీతం మణిశర్మ.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. స్వయంవరం చిత్రం కోసం ఉదిత్ నారాయణ, స్వర్ణలత పాడిన పాట వింటారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సూల్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఇప్పుడు వినండి మధుర గీతాలు కార్యక్రమంలో. ముందుగా బందిపోటు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. భలే రాముడు చిత్రం కోసం పి లీలా పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం తర్వాత పాట వినండి. స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. తర్వాత పాట వినండి, శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట వింటారు.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం, చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. తర్వాత పాట వినండి, స్వరాజ్యం చిత్రం కోసం జి ఆనంద్ పాడిన పాట వింటారు, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఘంటసాల పి సుశీల పైన బంగారు బాబు చిత్రం నుంచి పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతాల కార్యక్రమంలో చివరిగా వినండి గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం టీవీ రాజు.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

స్వామితం తిరిగి 101.5 FM కేంద్రంలో రేపు ఉదయం ప్రభాత ప్రసారం 5 గంటల 55 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.